వరమిచ్చి ఆ త్రిమూర్తులాంశతో తమకొక కుమారు

పారిపోతుంటే ఉన్న వానరుల్ని మిగిలినటువంటి నాయకులందరూ కలిసి సుగ్రీవుడు వెళ్ళి ఆజ్ఞాపించి తీసుకొచ్చి వాళ్ళందరితోటి చెట్లతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిఖరాలతో యుద్ధాన్ని నడిపిస్తున్నారు. నడిపిస్తున్నటువంటి సమయంలో ఈయన గుప్పిడేసి గుప్పిడేసి అంటే ఒక 25-30 మంది వానర యోధుల్ని పట్టుకొని తీసుకుని నోట్లో పడేసుకుంటున్నాడు. నోట్లో పడేసుకున్నవాడు ఇంతమంది వానరుల్ని చూసి ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి మనం నవ్వితే సమయం పడుతుంది కొంత. ఇంతమందిని నవలడం ఎందుకు, చప్పరించేద్దామని చెప్పి వాళ్ళ నోట్లో పడేసుకుని ఒకసారి ఇలా అని మింగేస్తున్నాడు. ఆయన మింగేస్తే వీళ్ళు ఆయన ముక్కు కన్నాల్లోంచి చెవుల్లోంచి బయటికి దూకేస్తున్నారు. అంటే అసలు మీరు ఎంత ఆశ్చర్యకరమైన యుద్ధమో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి పర్వతాకారుడు అనమాట అంటే 30 మంది వానరులు ఒకసారి లోపలికెళ్ళి ఇటుపక్క నుంచి కొందరు ఇటుపక్క నుంచి కొందరు కొందరు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా ముక్కుల్లోంచి దూకిచ్చు. అంటే అంతంత పెద్ద పెద్ద ముక్కు కన్నాలు, అంతంత చివి కన్నాలు, వాటిలోకి వెళ్ళే దారులు అంతంత కన్నాలు. ముక్కు నోటి ఈ కంఠం నుంచి చెవి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న కన్నాలే 30 మంది అడడానికి వీలుగా ఉంటే ఆ శరీరం ఎంత ఉంటుందండి. కాబట్టి ఒక స్థితిలో రామలక్ష్మణులు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ కలిసి అన్నారు, ఈయన ఏం చెయ్యగలడు, పర్వతాకారులం మనందరం, కాబట్టి ఇంతమంది కలిసి ఎగిరి ఒక్కసారి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కేయండి, బరువుకి కింద పడిపోతాడన్నాడు. ఇంతమంది ఎగిరి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కారు. ఎక్కితే ఆయన ఏం చేశాడంటే ఇలా అన్నాడు, ఒళ్ళు దులిపాడు, అందరూ కింద పడిపోయారు. అంత బలం ఆయన శరీరం అటువంటిది, ఆ బలం అటువంటిది. అసలు శ్రీరామాయణంలో కుంభకర్ణుడి గురించి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత మహాబలవంతుడు అటువంటి వాడు. అంగదుడు వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కానీ అంగదుడు కొట్టిన దెబ్బ

తలకి మాత్రం కదిలి మూర్ఛపోయినంత స్థితిని పొందాడు. మళ్ళీ ఆయన లేచి పిడికిలితో అంగదుడిని ఒక్క గుద్దు గుద్దాడు. అది ఎడమ పిలికిలి పిడికిలితో గుద్దితే అంగదుడు యుద్ధభూమిలో బోర్లాబడి మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఆయన పట్టుకున్నటువంటి శూలం 1000 బారువుల బరువు ఉంటుందిట, ఇనప శూలం 1000 బారువుల బరువు. ఆయన శూలం పెట్టి ఇలా ఇలా కొడుతూ ఉంటే ఊరిరిగింపు వెళ్లే ముందు రోడ్డు తురుస్తారు పెద్ద చీపురు పెట్టి, అలా ఆ దెబ్బకు పడిపోతున్నారు కొన్ని వేల మంది ఇటు వేల మంది అటు. అది తీసి ఇలా కొడుతూ ఉంటే ఎక్కడి వాళ్ళక్కడ ఈగలు పడిపోయినట్టు పడిపోవడమే. ఆ శూలం పెట్టి మర్దిస్తూ వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి శూలాన్ని సుగ్రీవుడి మీదకి విసిరాడు. ఆ సుగ్రీవుడు గుండెల్లో ఉంచుకున్నటువంటి శూలపు దెబ్బకి వెంటనే నెత్తురు కక్కి సుగ్రీవుడు కింద పడిపోయాడు. పడిపోగానే ఆ కుంభకర్ణుడు అనుకున్నాడు, చాలామంది వానరుల్ని తినేశాను, అప్పటికాయన కొన్ని లక్షల వానరాల్ని తినేశాడు. వీళ్ళు చెవుల్లోంచి ముక్కుల్లోంచి బయటకు వస్తుంటే ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే దృష్టి పెట్టలేకపోతున్నాడు, ఆ ముక్కుల్లో దురద పెట్టి చెవుల్లో దురద పెడుతోంది. అందుకని ఇలా కాదు, ఇక నుంచి నవిలేస్తానని నవిలి మింగేశాడు. ఆ నవిలి మింగేస్తూ ఉండడంలో కొన్ని లక్షల వానరములు తెగటారిపోయాయి ఆ రోజు యుద్ధంలో. అటువంటి స్థితిలో సుగ్రీవుడు పడిపోయాడు. ఆయన ఎంతసేపు యుద్ధం చేస్తాను, ఈ యుద్ధం అయిపోయినట్టే ఈ సుగ్రీవుణ్ణి పట్టుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోతాను. ఈ సుగ్రీవుణ్ణి బంధిస్తే ఇంకా రామలక్ష్మణులు యుద్ధం ఏం చేస్తారు? అపారమైన ప్రేమ కలిగిన వాడు రాముడు, యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి పట్టుకుపోతానని ఆయన్ని తీసుకుని భుజం మీద వేసుకుని ఏదో ఉత్తరీయం వేసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హనుమ వెంటనే లేచి ఆ కుంభకర్ణుణ్ణి నిగ్రహించి సంహరించే ప్రయత్నం చేస్తానని బయలుదేరారు. కానీ ఆయన ఒకటి అనుకున్నారు, నేను కానీ కుంభకర్ణుణ్ణి కొట్టి సుగ్రీవుణ్ణి విడిపిస్తే నా ప్రభువు నేను మూర్ఛపోయి ఉండగా నన్ను తీసుకెడుతుంటే నువ్వు నన్ను విడిపించావు కనుక అది నా పరాక్రమానికే సిగ్గుచేటు. నువ్వు నన్ను అలా ఎందుకు విడిపించావు? నేనే తేరిపారి విడిపించను కదా అంటాడేమోనని సుగ్రీవుడు విడిపించుకుంటాడేమో చూద్దామని ఊరుకున్నారు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆయన మీదకి చందనం పువ్వులు అవి విసురుతున్నారు. ఆ పువ్వుల వాసన చందనపు వాసన వీటి చేత ఆయన స్మృతిని పొందాడు సుగ్రీవుడు. వెంటనే ఎలా విడిపించుకుందామని ఆలోచించి భుజం మీద వేసుకు వెళ్ళిపోతున్నాడు కదండి, వెంటనే ఆయన చెవులు కొరికేశాడు. ఆ చెవులు కొరికేసేటప్పటికి ఆయనకి ఇబ్బంది కలిగి కింద పారేశాడు. కింద పారేయగానే ఒక్క ఎగురు ఎగిరి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మో రామ, వజ్రుడు కుంభకర్ణుడు సామాన్యుడు కాడు అని చాలా జాగ్రత్తగా నీవు నిగ్రహించవలసిందే ఈ కుంభకర్ణుడిని. ఆయన మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వచ్చి వృషభుడు అనబడేటటువంటి ఒక గొప్ప వానర యోధుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని చిక్కించుకుని తన బాహువుల మధ్యలో పెట్టుకుని ఇలా నొక్కు నొక్కాడు. నొక్కేటప్పటికి ఇంత భయంకర రూపుడు వానరశ్రేష్ఠుడైనటువంటి వాడు ఉక్కిరి బిక్కిరైపోయి శరీరంలో ఉన్న రంధ్రాల అన్నిటి నుంచి నెత్తురు ఓడిపోయాడు. ఆయన్ని కింద పారేశాడు. తర్వాత ముష్టిఘాటంతో శరభుణ్ణి కొట్టాడు, మోకాలతో తన్నాడు, గవాక్షుణ్ణి గుద్దాడు, గంధమాదనుణ్ణి పాదాలతో తన్నాడు. ఆ నోటిలో అనేక మంది వానరుల్ని వేసేసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఎక్కడ రాముడని అడిగాడు. నేనే రాముడు అని రామచంద్రమూర్తి, నీవు నా కంట పడిన తరువాత ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నారు. ఆ రామచంద్రమూర్తి మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరించాలనేటటువంటి కోరికతో గబగబా ఆయన మీదకి పరిగెత్తుకు వస్తున్నాడు. వచ్చి ఆయన మీదకి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు. గాలిలోనే

అటువంటి ఒకే ఒక చేత్తో సాలవృక్షాన్ని ఒక దాన్ని పెకలించి అది పట్టుకుని రాముడి మీదకు వస్తున్నాడు. సతస్యబాహుం సహసాలవృక్షం సముద్యతం పన్నగ భోగ కల్పం ఐంద్రాస్తయుక్తేన జగాన రామో బాణ బాణేన జంబు నద చిత్రితేన. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి బంగారపు చుక్కలతో కలిగినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టి ఆ రెండో చేతిని కూడా నరికేశారు. రెండు చేతులు నరకబడి పర్వతానికి ఏరులు ప్రవహిస్తున్నట్టుగా నెత్తురు వరదల కింద కారుతున్నా ఆయన గబగబా పరిగెత్తుకుంటూ రాముడి మీదకు వచ్చారు. తం చిన్న బాహుం సమవీక్ష రామః సమాపతంతం సహసానదంతం దొవ్వార్ధ చంద్రౌ నిశితౌ ప్రగృహ్య చిచ్చేత పాదౌ యుధిరాక్షసస్య. అర్ధచంద్రాకారపు బాణములను రెండింటిని సంధించి ఒకేసారి విడిచిపెట్టి రెండు పాదములు నరికేశారు. రెండు పాదములు నరికేసి ఇప్పుడు వాడి అయినటువంటి మొనలు కలిగినటువంటి బాణాన్ని కుంభకర్ణుడి యొక్క ముఖమంతా గుచ్చుకునేటట్టుగా వేసేశారు. వాడి అయిన ఐంద్రాస్త్రాన్ని చేత్తో పట్టుకుని దాన్ని రామచంద్రమూర్తి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ కుంభకర్ణుడి యొక్క గుండెల మీద ప్రయోగించారు. సతన్మహాపర్వతకూట సన్నిభం వివృత్తదంస్త్రం చలచారు కుండలం చకర్త రక్షోధిపతి శిరస్తథా యథైవ వృత్రస్య పురాపురందరః. ఆ ప్రయోగింపబడినటువంటి అస్త్రం ఆ రాక్షసుని యొక్క గుండెల పైన ఈ కంఠం కలిసేటటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి తగలగానే ఆ తల ఊడిపోయి ఆ యుద్ధ భూమిలో పడిపోయింది. తల లేనటువంటి శరీరం మాత్రం ఒక్కసారి విరిగిన చెట్టు పడిపోయినట్టుగా సముద్రంలో పడిపోయింది. తల ఒక్కటి యుద్ధ భూమిలో పడిపోయింది. కుంభకర్ణుడు మరణించాడు అన్న వార్త లంకాపట్టణంలోకి వెళ్ళింది. వానరులందరూ పరమోత్సాహంగా, ఇంత భయంకరమైనటువంటి రావణుడు, రావణుని తమ్ముడు కుంభకర్ణుడు, వీళ్ళిద్దరే కదండి జీవిజీవులు శాపవశాత్తు వచ్చిన వారు, లోకకంటకులైనటువంటి వారిలో ఒకడు మడిసిపోయాడు. ఇప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, వానరులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. రావణుడు ఈ వార్త విన్నాడు. రాజ్యేన నాస్తిమే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తిమే రతి. కుంభకర్ణుడు లేనప్పుడు నాకు సీతమ్మ వశురాలైనా ఉపయోగమే ఉంది, కుంభకర్ణుడు లేని జీవితమే నాకు లేదు, నా అనుంగు తమ్ముణ్ణి పోగొట్టుకున్న తర్వాత నేను క్షణకాలం బ్రతకనన్నాడు. ఉత్తిరి అలా అంటూ ఉంటాడు. తదిదమ్మాం అనుప్రాప్తం విభీషణ వచశుభం యత జ్ఞానాన్మయా తస్య న గృహీతం మహాత్మనః. ఇంతకుముందు దీశాలి అయినటువంటి విభీషణుడు నాకు మంచి మాటలు చెప్పాడు సీతమ్మనిచ్చేయని, నేను వినలేదు. ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు నిద్రపోతున్న వాణ్ణి లేపి తమ్ముడు చెప్పిన పని చెయ్యన్నయ్యా అని చెప్పినా వినకుండా పంపించాను. ఈ తమ్ముడు తెగటారిపోయాడు. విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయోహో వినాశోయం సముత్పన్నో మాం వ్రిడయతి దారుణః. విభీషణుని మాట వినకపోవడం వల్ల నా కుడి చెయ్యి లాంటి కుంభకర్ణుడు, అంత ఆప్తుడైన ప్రహస్తుడు, ఇతరమైనటువంటి యోధులు అందరూ మరణించారు. విభీషణుని మాట విననందుకు నేను సిగ్గుపడుతున్నాను అనుకున్నాడు. తస్యాయాం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోదక మమ శోకద యన్మయా ధర్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణ. నా మేలు కోరి మంచి మాటలు చెప్పినటువంటి విభీషణుడి యొక్క మాటలు వినని ఫలితమే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. అలా అంటాడు కానీ ఇంత జరిగింది కదా అని ఇప్పటికైనా మనిషి మాత్రం మారడం. మిగిలిన వానర యోధులు కొందరిని పిలిచాడు. వాళ్ళని వెళ్ళి ఆ రామలక్ష్మణులతో ఆ వానర సైన్యంతో యుద్ధం చెయ్యమని పంపించాడు. అంగదుని చేత నరాంతకుడు, హనుమ చేతిలో త్రిశిరుడు, నీలుని చేతిలో మహోధరుడు, ఋషభుని చేతిలో మహాపార్శ్వుడు అనబడేటటువంటి రాక్షసులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరణించారు. మరణించిన తరువాత అతికాయుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆయన్ని చూసి మళ్ళీ ఇంకో కుంభకర్ణుడే వచ్చాడు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ. ఎవరి ఈయన అని అడిగాడు విభీషణుణ్ణి రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన చెప్పాడు, యస్య బాహూ సమాశ్రిత్య లంకావసతి నిర్భయ తమయం ధాన్యమాలిన్యాః అతికాయమిమం విదుః ఏతా ఏతేనారాధితో బ్రహ్మ తపసా భవితత్మన అస్త్రాణి చాప్యవప్తాని రిపవశ్చ పరాజితాః సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువాః ఏతచ్చ కవచం దివ్యం రథశ్చైషోర్కభస్వరః వజ్రం విష్టంభితం యేన బాణైరింద్రస్య ధీమతః పాశః సలిలరాజస్య రణే ప్రతిహతస్తథా.
ఈయన

0: రావణాసురుని యొక్క కుమారుడు, చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినటువంటి వాడు, సురాసురుల చేత సంహరింపబడినటువంటి వాడు, ఇంద్రుని యొక్క వజ్రము, పశ్చిమ దిక్కున జలములకు అధిదేవతగా ఉండేటటువంటి వరుణి యొక్క పాశము కూడా ఈయన మీద పనిచేయలేదు. అటువంటి మహాయోధుడు కాబట్టి రామ ఇతనిని జాగ్రత్తగా నిగ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు కుముదుడు, దివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగు వారు పర్వత శిఖరములు అవి పట్టుకుని ఆయన మీద ఒక్కసారి యుద్ధానికి వెళ్ళారు. అటువంటి రాక్షసుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఆయన్ని నిగ్రహించవలసి వచ్చి లక్ష్మణమూర్తి ఎదురుగుండా వెళ్ళారు. ఆ లక్ష్మణమూర్తిని చూసినటువంటి ఆ రాక్షసుడు చాలా క్రుద్ధుడై మాట్లాడాడు. అధాతికాయ కుపితో దృష్ట్వా లక్ష్మణముద్ధితం ఆదాయ నిశితం బాణం ఇదం వచనమబ్రవీత్ బాలస్త్వమసి సౌమిత్రే విక్రమేశ్వ విచక్షణ గచ్చం కిం కాల సుదృశం మాం యోధయితుమిచ్చసి నహి మద్బాహు సృష్టానాం అస్త్రాణాం హిమవానపి సోడుం ఉత్సాహతే వేగం అంతరిక్షమధోమహి సుఖ ప్రసుప్తం కాలాగ్నిం నిబోధయితుమిచ్చసి న్యస్య చాపం నివర్తస్య మా ప్రాణాన్ జహి మద్గతః. అతికాయుడు లక్ష్మణుడితో అన్నాడు, నువ్వు చాలా బాలుడివి, చిన్నవాడివి, నీకు నాతో యుద్ధమేమిటి? నువ్వు బ్రతకాలనుకుంటే ఆ ధనుర్బాణములను అక్కడ పెట్టి తిరిగి వెళ్ళిపో. నేను కాని బాణప్రయోగం ప్రారంభిస్తే హిమవత్ పర్వతము, ఈ భూమండలము, మేరు పర్వతము కూడా నా ముందు నిలబడవు, అంతరిక్షము కూడా క్షోభిస్తుంది. కాబట్టి అటువంటి యుద్ధం నాతో చెయ్యలేవు, వెళ్ళిపోమన్నాడు. ఇటువంటి ప్రగల్భాలు పలకక్కర్లేదు, నిలబడగలిగితే నాతో యుద్ధం చేయమని లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వచ్చినటువంటి అతికాయుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. తన కొడుకు మరణించాడు అని రావణుడు ఘోరంగా ఏడిచాడు. ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో తోడపుట్టినవాడు మరణించాడు, కన్నవాడు మరణించాడు, ఇద్దరు మరణించారన్న తర్వాత కూడా మార్పు రాని వాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని సమిధల కింద వేసేస్తున్నాడంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఆ ఇంద్రజిత్తుతో అన్నాడు, నీ మీదే నా ఆశలు, నువ్వు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమి బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ నిగ్రహించి రామలక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఆయన సహిబిర్లాజ సంస్కారై మాల్యగంధ పురస్కృతై జుహావ పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్ సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై సతోమరై ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవత సగురుదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయం. ఆయన అభిచార హోమం చేస్తూ ఉంటాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలోకి ఏ ఏ కార్యాలని అలా చెయ్యకూడదు, అటువంటి ఉపాసన చెయ్యకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి ఇనుముని సమర్పిస్తాడు. సమర్పించి ఒక నల్ల మేకను ఒక దాన్ని బతికున్న దాన్ని కంఠంతో పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఆవాహన చేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు. అంతకన్నా దాని గురించి పెద్ద వివరణలు అనవసరమైనది. అభిచార హోమాలు అవి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకి విజయము కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేత తన రథాన్ని, సారథిని, తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు. సభావకం పావక దీప్త తేజ హుత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావ సచాప బాణాశిర శిరధాశ్వసూత ఖేంతర్ధతేత్మాన వచింక్య రూప. తన సారథితో, గుర్రాలతో, రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం, కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందరినీ శరీరాలు చీల్చేశాడు. ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు. తే కేవలం సంతదృశ్యసితాగ్రాన్
1: బాణాన్ రణే వానర వాహిని.

ీషు మాయా నిగూఢం తు సురేంద్రశత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి, అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి, లేదా చాలా మందిని, కొన్ని లక్షల మందిని పడగొట్టాడు. వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు. చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మన్యే స్వయంభూర్ భగవాన్ చింత్యో, సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోయారు. వానరులందరూ నేల మీద పడిపోయారు. ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది. పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు, కానీ ఆయనకి వరం. ఎందుకని? అంత గొప్ప వరం జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే, వెంటనే విడిచిపెట్టేసి. ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్న వాళ్ళిద్దరే, ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలుసున్నవాడు, ఒక్క విభీషణుడు. ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అసుర సంధ్య వేళలో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. కాబట్టి వీళ్ళందరూ యుద్ధభూమిలో పడిపోయేటప్పటికి చీకటి పడిపోయింది. ఇప్పుడు కటిక చీకటి, ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు. ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి? ఆ రోజున ఆశ్చర్యంగా ఉంటుంది, 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు. పడిపోయినప్పుడు బ్రహ్మమస్త్రం తతో ధీమాన్ మనయిత్వాతు మారుతి విభీషణ వచశ్రుత్వా హనుమాంస్తమధాబ్రవీత్. ఆ పడిపోయినటువంటి వాళ్లల్లో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గమాక్షంచ సుషేణంచ వేగదర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్విధం పసనం తథా ఏతాంశ్చాన్యాన్ తత్వీరౌ దదృశాతే హతాన్ రణి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్విధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. సప్తషష్టి హతాహ కోట్యో వానరాణాం తరస్వినాం. 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నహా పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువః చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానము కాగలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడడం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు మహానుభావుడు చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు. ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచన ఇరుత హనుమాన్ వనర శ్రేష్ట ప్రాణాం ధారయతే క్వచిత్. చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్ల లేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాను రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను, కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ నైరుత హనుమాన్ వనరశ్రేష్ట ప్రాణాం ధరయతే క్వచిత్. అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం నైన రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరః.
నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి

కుశలమానడగలేదు, లక్ష్మణుడు కుశలమానడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమానడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు, ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణ వచశ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్, శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. నేను ఎందుకు మారుతి, హనుమ, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను, బాగా విను అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమద్యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాః. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్. ఆయన మహానుభావుడు, ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో, ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేనింత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్, నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము, తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మరుతత్మజ, ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిషాద్దూలా వానరాం స్త్రాతుమర్హసి నాన్యో విక్రమ పర్యాప్త తమేషాం పరమసఖ హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్చం ఋషభం పర్వతోత్తమం మృత సంజీవనించైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా. నాయన, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి, నువ్వు తప్ప మార్గం లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు, అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు, ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులు ఉన్నాయి, కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాలని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధభూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి.

0: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
1: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
2: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
0: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
2: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలామంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
1: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కానీ పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
2: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
0: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
2: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
0: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
2: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
0: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
2: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

0: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
1: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
0: దాంతో నా వీపు గోక్కోవాలి.
1: నువ్వే మాయ చేసావు గాని
0: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశానా?

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
4: వీరమణి గంటనే విల్లాలి, వీరనే వీరమణి గంటనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: Vishnu FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తాగే నీటిలో ఎలాంటి మలినాలు కలుషితాలు లేకుండా ఉండేందుకు వాటిని కాచి చల్లార్చుకుని గాని, యూవీ ఆర్వో టెక్నాలజీతో వచ్చే ఫిల్టర్లలో పోసుగాని,

తాగుతూ ఉంటాం. అయితే ఇప్పుడా నీటిలో సూర్యకిరణాల్లోని హరివిల్లు రంగుల్ని నింపి మరీ తాగుతున్నారు. సోలరేజ్డ్ వాటర్ గా పిలిచే ఈ రంగుల నీరు అనేక రోగాలకు మందుగానే కాదు కోవిడ్ నుంచి కూడా కాపాడుతుందట. మరి అది ఎలాగో తెలుసుకుందామా? రంగుల సోడాలాగా ఈ కలర్ వాటర్ ఏమిటా అనిపిస్తోంది కదూ, నిజమే. కానీ ఈ మధ్య హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ నీళ్లను తాగడంతో ఇదో ట్రెండ్ అయిపోయింది. సూర్యకిరణాల వల్ల నీళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుందన్న కారణంతో చైనా, భారత్, ఈజిప్ట్ సంప్రదాయ వైద్యులు ఈ నీటిని తాగమనేవారట. దానికి ఇప్పుడు కలర్ థెరపీని జోడించి వ్యాధుల్ని తగ్గించవచ్చు అంటున్నారు. దాంతో కంపెనీలు ప్రత్యేకంగా గాజు సీసాల్ని కూడా తయారు చేస్తున్నాయి. పైగా ఈ పద్ధతిలో నీటిని చర్య పొందించడం వల్ల ఇతరత్రా పద్ధతుల్లో వడబోసిన నీటిలో గాని మినరల్ వాటర్ లో గాని ఇంకా ఎక్కడైనా బ్యాక్టీరియా మిగిలి ఉంటే అది పోతుందట. మరి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాటను విందాం.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్ మరి భోజనం ప్లేట్లు అన్ని రంగులు ఉండాలన్నట్లే తాగే నీరు కూడా అలాగే ఉండాలనేది క్రోమోథెరపిస్టుల వాచ. అంటే నీటిని రకరకాల రంగుల బాటిళ్లలో నింపి ఎండలో పెట్టడం వల్ల ఒక్కో రంగు ఒక్కో తరంగదైర్ఘ్యం ఉన్న కాంతిని గ్రహిస్తుంది. ఆ విధంగా అనేక రోగాల్ని నివారించుకోవచ్చు. మరి నీలం రంగు నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరిస్తే ఓదారం

సీసాలోని నీళ్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని నివారించడంతో పాటు నాడులకి కూడా సాంత్వన కలిగిస్తాయట. ఇక ఎరుపు వర్ణం రక్త ప్రసరణను పెంచడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే మంచిదట. ఇక పసుపు రంగు ఆకలిని తగ్గిస్తుందన్న కారణంతో బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ఈ నీళ్లను భోజనానికి ముందు తాగుతున్నారట. మరి ఆకుపచ్చ రోగ నిరోధక శక్తిని పెంచితే నారింజ

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ సోలర్ ఏజ్డ్ వాటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఎందుకంటే కరోనాకి D3 విటమిన్ సహజమందు. ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈ విటమిన్ కి సూర్యరశ్మి అవసరం. మరి అది తగలకి దాదాపు 100 కోట్ల మంది D3 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే ఏసీలో ఉన్న వాళ్లతో పోలిస్తే ఎండలో పనిచేసే వాళ్లకి ఈ వైరస్ తక్కువగానే సోకింది. కాబట్టి ఎండలో ఉంచిన ఈ నీరు D3 తయారీకి తోడ్పడుతుంది. కాబట్టి సోలర్ ఏజ్డ్ వాటర్ మంచిదే అంటున్నారు కొందరు ఆధునిక వైద్యులు. ఇక సోలర్ ఏజ్డ్ నీటి కోసం రంగుల సీసాలతో పాటు ఫిల్టర్లు దొరుకుతున్నాయి. కలర్ ఫిల్టర్ కాగితాన్ని గ్లాసుకు చుట్టి దానికో రబ్బర్ బ్యాండ్ పెట్టి అందులో నీళ్లు పోసి ఎండపడే ప్రాంతంలో ఉంచాలి. మరి బాటిల్ అయితే నేరుగా ఎండలో పెట్టుకోవచ్చు. అయితే గ్లాసు లేదా సీసా ఏదైనా కాని దాని మీద పలుచని కాటన్ బట్టతో మూతిని కట్టేయాలి. మరి సీసాకైతే కార్క్ ముక్కను పెట్టినా సరిపోతుంది. మరి దీనివల్ల గాల్లోని హానికర బ్యాక్టీరియా అందులోకి చేరదు. మరి వేసవిలో గంట 2 గంటలు సరిపోతుంది, కానీ చలికాలంలో రోజంతా ఉంచాలి. ఈ సోలర్ ఏజ్డ్ వాటర్ కోసం గాజుతో చేసిన సీసాలైతేనే మేలు. మరి ప్లాస్టిక్ వి ఎండలో ఉంచితే వాటిలోని టాక్సిన్స్ అన్ని కూడా నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అదండి సంగతి. మరి రోగ నివారణ సంగతి ఎలా ఉన్నా ఆకర్షణీయమైన రంగుల సీసాల్లో నీళ్లు తాగడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి తాగేస్తే పోలా, ఏమంటారు? లిజినెస్ మరింతవరకు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సోలర్ ఏజ్డ్ వాటర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: விஷ்ணு எஃப்எம் 90.4. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం గసడదవా దేశ సంధి తెలుగు పాఠం వింటారు.
1: రాధిక, అమ్మ ఏం కూరగాయలు తెమ్మని చెప్పింది?
2: ఓ రెండు రకాల కూరలు, వంకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు తెమ్మని చెప్పింది.
1: అదిగో అక్కడ వంకాయలు నిమ్మకాయలు చాలా బాగున్నాయి, అవి తీసుకొస్తానే.
2: అలాగే అక్క.
3: ఏం రాధిక, అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి వచ్చారా?
2: అవును మావయ్య. అక్క, నాకు ఒక సందేహం వస్తున్నది. కూరగాయలు, యోగక్షేమాలు, తల్లిదండ్రులు మొదలగు పదాలన్నీ బహువచన పదాలే కదా?
1: అవునమ్మా.
2: కూరగాయలైతే కూరగాయలని, తల్లి తండ్రి పదాలను కలిపి తల్లి తండ్రిలు అని కాకుండా తల్లిదండ్రులు అని ఎందుకంటాం మావయ్య? అయ్యో పాపం, ఆయన్ని చూడు, కాలు చేతులు లేకుండా ఉన్నాడు.
3: నిజమే, కాలు చేతులు లేకపోవడం.

0: బాధాకరమే. ఇదిగో ఈ 5 రూపాయలు ఆయనకిచ్చిరా.
1: మావయ్య, నేనేమో కాలు చేతులంటే మీరేమో కాలు చేతులన్నారు, ఏది నిజమైంది?
0: రెండూ నిజమైనవే. అది ఎలాగో చెప్తాను విను. ఇందాక నువ్వన్నట్టు కూరకాయలు కూరగాయలు, తల్లిదండ్రులు తల్లిదండ్రులు, కాలు చేతులు కాలు సేతులు, ఇవన్నీ బహువచనంతో కూడి ఉన్నవే. మామూలుగా లూ ఉంటే బహువచనం అంటాం కదా, కొన్నింటికేమో లూ చేరిస్తే చాలు. మరి తల్లిదండ్రులు కాలు సేతులు లాంటి పదాల్ని ఓసారి గమనిద్దాం. తల్లి తండ్రి లు, కాలు చేతి లు, వీటిలో లూ కంటే ముందు అంటే 2వ పదంలోని చివరి అక్షరం ఎలా ముగుస్తోంది?
1: ఈతో ముగుస్తోంది.
0: వెరీ గుడ్. అలా ఈతో ముగిసి లూ చేరినట్టయితే అవి ఉకారంతో పలుకబడతాయి. తల్లి తండ్రి లు, తల్లిదండ్రులు.
1: అవును మావయ్య, కాలు చేతి లు, కాలు చేతులు. మరి తండ్రి సేతి ఇవి ఎలా అయ్యాయి?
0: చెబుతాను. తల్లిదండ్రులు కూరగాయలు కాలు సేతులు మొదలైన పదబంధాల్లో 2 పదాలున్నాయి కదా.
1: అవును.
0: అలా ఉన్న 2 పదాలు వేటికవే స్వతంత్ర అర్థాన్ని కలిగి ఉన్నాయా లేవా?
1: ఉన్నాయి.
0: అలా ఉన్న పదాల్ని 2వ పదాలంటారు. సమాసాల్లో 2వ సమాసమని అంటారు.
1: అలాగా మావయ్య, ఇప్పుడు నాకు 2వ పదాలు అంటే ఏంటో తెలిసింది.
0: అలాంటి 2వ సమాసాల్లో పూర్వపదానికి పరుషాలు ఎదురుగా వస్తే అవి ఎలా మారుతాయో చూడు.
1: పరుషములంటే ఏంటి?
0: క చ ట త ప, వీటిని పరుషాలు అని అంటాం.
1: క చ ట త పలు పరుషాలు అంతే కదా?
0: అవును. నేను చెప్పే పదాలు ఎలా మారుతున్నాయో గమనించు. కూర ప్లస్ కాయలు కూరగాయలు, కాలు ప్లస్ చేతులు కాలు సేతులు, టక్కు ప్లస్ టెక్కులు టక్కు డెక్కులు, తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు, ఊరు ప్లస్ పల్లెలు ఊరు వల్లెలు.
1: ప్రతి పరపదం మొదట పరుషాలే ఉన్నాయి, అంటే కచటతపలు ఉన్నాయి.
0: మరి కలిపి రాయడం వల్ల అవి ఎలా మారాయి?
1: క గాగాను, చ సాగాను, ట డాగాను, త దాగాను, ప వాగాను మారాయి కదా.
0: భేష్, తొందరగానే గుర్తించావు. మరిప్పుడు మరో జవాబు చెప్పు.
1: ప్రశ్న ఏంటి మావయ్య?
0: పరుషాలకు వరుసగా ఏ పదాలు ఆదేశంగా వచ్చాయి?
1: ఆదేశమంటే ఏంటి మావయ్య?
0: పదంలో ఉన్న ఒక్క అక్షరాన్ని అంటే సంధి సమయంలో మాత్రమే అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో ఓ కొత్త అక్షరం వచ్చి చేరిపోవడం.
1: అయితే అలా వచ్చి చేరినవి అంటే ఆదేశమైనవి, గసడదవలు అంతే కదా?
0: సరిగ్గా చెప్పావు. గసడదవలు ఆదేశమైనవి.
1: అంటే ఇది గసడదవా దేశ సంధ్య.
0: సరిగ్గా గుర్తించావమ్మా. చూసావా, నీకొచ్చిన అనుమానంతో నువ్వు ఓ కొత్త సంధిని గురించి తెలుసుకున్నావు. నేనిప్పుడు మరో 2 ద్వంద్వాల్ని చెప్తాను. అవి ఏ రకంగా మార్పు చెందుతాయో చెప్పు.
1: చెప్పండి, చెబుతాను.
0: ఉప్పుగారాలు అక్కసెల్లెళ్ళు, వీటిని విడదీసి సంధికార్యం చెప్పమ్మా.
1: ఉప్పు ప్లస్ కారాలు ఉప్పుగారాలు. ఇందులో కారాలు గారాలుగా మారింది, అంటే కాగాగా మారింది. అక్క ప్లస్ చెల్లెళ్ళు అక్క సెల్లెళ్ళు. ఇందులో చ సాగా మారింది, చెల్లెళ్ళు సెల్లెళ్ళుగా మారింది.
0: ఎంత సరిగ్గా చెప్పావమ్మా, వెరీ గుడ్.
2: ఆ రాధిక, మీ మామాకోడళ్ల భాషా సందేహాలు పూర్తయ్యాయా? ఇంక వెళ్దామా ఇంటికి?
0: అప్పుడే పూర్తవుతాయా?
1: అక్క, మావయ్య ఇంటికి వెళ్ళి వెళ్దాం.
2: వద్దమ్మా రాధిక, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. తమ్ముడికి ఈ పుస్తకాన్ని తొందరగా ఇవ్వాలి, లేకుంటే వాడు కొట్టినంత పని చేస్తాడు.
1: అయితే మరి ఇంటికెళ్ళాక నాకు సందేహం తీరుస్తావా?
2: రాధిక, మళ్ళీ ఏం సందేహం వచ్చింది?
1: మీరిందాక వాడు గొట్టినంతా అన్నారు కదా, వాడు కొట్టినంత అని ఎందుకనలేదు?
2: మళ్ళీ భాషా సందేహమా? సరేలే, నీ సందేహం తీర్చుకోవడానికి మామయ్యతో ఇంటికెళ్ళు, నేనొచ్చి తీసుకెళ్తాలే రాధిక. సరేనా?
1: సరే అక్క.
0: సరే, వెళ్దాం పదా.

0: మావయ్య, నాకు మరో సందేహం.
1: ఏంటి చెప్పు.
0: వాడు గొట్టే, వాడు దన్నే, నీవు డక్కరివి, కీడు దప్పదు, వారు ఓరు, ఆ పదాల్ని వాడు కొట్టే, వీడు తన్నే, నీవు టక్కరివి, కీడు తప్పదు, వారు పోరు, ఇలా పలకాలి కదా.
1: నువ్వు చాలా బుద్ధిమంతురాలివమ్మా, భాష గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నావో.

0: చెప్తూ ఉంటాం.
1: అదెట్లా?
0: ఇందాక నువ్వు చెప్పిన పదాల్ని విడదీసి సంధికార్యాన్ని చూద్దాం. నువ్వు చక్కగా గమనించు.
1: అలాగే.
0: వాడు ప్లస్ కొట్టే, వాడుగొట్టే. అప్పుడు ప్లస్ సనియే, అప్పుడు సనియే. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి. కీడు ప్లస్ తప్పదు, కీడు దప్పదు. వారు ప్లస్ పోరు, వారు ఓరు.
1: వీటిలో కూడా కచట తపలే పరమయ్యాయిగా.
0: అవునవును. మరి అవి ఏ విధంగా మారాయో గుర్తించావా?
1: లేదు మావయ్యా, మరోసారి ఆ మారిన పదాల్ని చెప్పవా? గుర్తించే ప్రయత్నం చేస్తా.
0: వాడు గొట్టే, అప్పుడు సనియే, నీవు డక్కరివి, కీడు దప్పదు, వారు ఓరు.
1: వాడు గొట్టెలో కాగాగాను, అప్పుడు సనియేలో చా సాగాను, నీవు డక్కరివిలో టా డాగాను, కీడు దప్పదులో తా దాగాను, వారు ఓరులో పా వాగాను మారింది. అంటే గా సా డా దా వా లేగదా.
0: వెరీ గుడ్, చక్కగా గుర్తించావు.
1: ఇది గసడదవా దేశ సంధేనా? నాకు కొంచెం అర్థం కాలేదు. వాడు గొట్టే, వాడు కొట్టే, ఇలా రెండూ నిజమే అన్నారు. మొదటిదేలా, రెండవదైతే సరే.
0: చెబుతాను విను. అన్ని పూర్వపదాల్లో చివరి అక్షరం ఏంటో గుర్తించు.
1: వాడులో డు, అప్పుడులో డు, నీవులో ఉ, కీడులో డు, వారులో రు.
0: నిజమే. మరి ఈ డు మూ ఊలను చూస్తే నీకేమైనా గుర్తొస్తుందే?
1: ఆ అవును, ప్రథమా విభక్త్యా. డూమూ ఊలు ప్రథమా విభక్తి కదా.
0: వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు.
1: మరి వారులో రు కూడా ఉంది కదా.
0: అది కూడా ప్రథమా విభక్తే.
1: అట్లా ఎట్లా? డూమూ ఊలు అంతే కదా.
0: చూడమ్మా, వాడు అనేది ఏ వచనం?
1: ఏకవచనం.
0: వారు అనేది ఏ వచనం?
1: బహువచనం.
0: మరి బహువచనం అంటే లూ ఉండాలి. కాని ఇక్కడ లూకు బదులుగా బహువచన రూపం ఏమైంది?
1: రూ అయ్యింది. అంటే ఇది లూకు సమాన అర్థాన్నే ఇస్తుందన్నమాట.
0: ఇక్కడ ఇంకో విషయం చెప్తాను విను. సున్నాతో కూడిన బూ వర్ణంబు అంటే సున్నా బూ అనేది మూవర్ణానికి సమానం. ఉదాహరణకి దోషంబు దొలగే, ఇందులోని సున్నా బూ అనేది మూవర్ణానికి సమానం. అంటే ప్రథమా విభక్తికి సమానమన్నమాట. అది ప్రథమా ఏకవచనం అవుతుంది.
1: సున్నా బూ రూలతో అంతమయ్యే పదాలు మూ లు అనే ప్రథమా విభక్తికి సమానమన్నమాట.
0: అవును.
1: సరేగాని ఈ ప్రథమా విభక్తికి గసడదవలకు ఏం సంబంధం?
0: సంబంధం ఉందో లేదో నువ్వే గమనించు. మరోసారి పదాల్ని చెప్తాను. వాడు ప్లస్ కొట్టే, అప్పుడు ప్లస్ సనియే, నీవు ప్లస్ టక్కరివి, కీడు ప్లస్ తప్పదు, వారు ప్లస్ పోరు.
1: ఓహో, ప్రథమా విభక్తి మీదనే కచట తప్పలు కూడా ఉన్నాయన్నమాట.
0: అంటే అవి ప్రథమ మీది పరుషాలు అంతేకదా? మరి అవి ఎలా మారాయి? గసడదవలుగానే కదా.
1: అవును.
0: ఇప్పుడు నువ్వు నాకు ఓ క్రమంలో ఆ విషయాన్ని చెప్పగలవా?
1: చెప్పే ప్రయత్నం చేస్తా.
0: సరే, ప్రయత్నించు.
1: ప్రథమ మీది పరుషాలు గసడదవలుగా మారుతాయి.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. అయితే నువ్వు చెప్పిన దానికి చిన్న మార్పుతో నేను చెప్తాను విను. ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళముగానగు.
1: బహుళమంటే ఏంటి?
0: అనేక విధాలుగా స్వీకరించే విషయాన్ని బహుళం అని అంటారు. అంటే చెప్పిన విషయం ఒకచోట ప్రవర్తించడం, మరొకచోట ప్రవర్తించకపోవడం, ఒకచోట మరొక విధంగా మారడం.
1: మరి ఇందులో అనేక విషయాలు ఏమున్నాయి?
0: నువ్వు చెప్పినట్టు వాడు కొట్టే, అప్పుడు తనియే మొదలగు పదాలు కూడా సరైనవే. అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చన్నమాట.
1: ప్రథమ మీది పరుషాలు గసడదవలుగా మారవచ్చు, మారకపోవచ్చు. ఒకవేళ మారితే వాడు గొట్టే, అప్పుడు సనియే, నీవు డక్కరివి, కీడు దప్పదు, వారు ఓరు అనియు. మారకుంటే వాడు కొట్టే, అప్పుడు చనియే, నీవు టక్కరివి, కీడు తప్పదు, వారు పోరు అని అలాగే ఉంటాయన్నమాట.
0: అక్షరాల నిజాన్నే చెప్పావు. మరి ఇది కూడా గసడదవ ఆదేశ సంధే.
1: అవునుగాని మరి మా తరగతిలో చక్రపాణి అనే అబ్బాయి ఉన్నాడు. అయితే మా మాస్టర్ ఎప్పుడూ వీడు చక్రపాణి బుద్ధిమంతుడు అని అంటాడు.

0: వీడు చక్రపాణి అని ఎందుకన్నారు?
1: చక్కని ప్రశ్న వేశావమ్మా. చక్రపాణి, కంసారి, తథ్యము మొదలగు పదాలన్నీ సంస్కృత పదాలు. వీటికి పూర్వపదంగా తెలుగు పదాలు వస్తే పరుషాలుగా మార్పు చెందవు. తెలుగు పదం ప్లస్ సంస్కృత పదం సాంస్కృతిక పదాలు అని అంటారు.
0: తెలుగు పదాల మీది సంస్కృత పదాల పరుషాల్లో మార్పు ఉండదన్నమాట?
1: ఉండదు. తెలుగుల మీది సాంస్కృతిక పరుషాలకు గసడదవలు రావు.
0: అంటే మా మాస్టర్ చెప్పినట్లే ఉంటుందన్నమాట. మరి మావయ్య, మరో రెండు ఉదాహరణలు చెప్పవా?
1: తప్పకుండా చెప్తాను. వీడు ప్లస్ కంసారి, అది ప్లస్ తథ్యము, ఇది ప్లస్ పథ్యము. ఇవి ఎలా ఉంటాయో చెప్పమ్మా.
0: వీడు కంసారి, అది తథ్యము, ఇది పథ్యము.
1: బాగా అర్థమైందే?
0: అర్థమైంది.
1: అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తావా?
0: చెప్తాను మావయ్య.
1: పరుషాలు అంటే ఏవి?
0: కచటతపలు.
1: బహువచనం పరమైనప్పుడు ఇకారం ఎలా మారుతుంది?
0: ఉకారంగా మారుతుంది.
1: తల్లిదండ్రులు, కూరగాయలు మొదలైనవి ఏ పదాలు?
0: ద్వంద్వ పదాలు.
1: ద్వంద్వ పదాలపై వచ్చే పరుషాలు ఎలా మారతాయి?
0: గసడదవలుగా మారుతాయి.
1: వెరీ గుడ్. మరి వాడు గొట్టె, వారు ఓరు మొదలైన పదాల్లో మార్పుకు ఆధారమేది?
0: ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగా నగు.
1: బహుళము అంటే ఏమిటి?
0: వివిధ విధాలుగా స్వీకరించుటను బహుళము అని అంటారు.
1: వాటికి రెండు ఉదాహరణల్ని మీ పాఠాల నుంచి చెప్పగలవా?
0: ఓ తప్పకుండా చెప్తాను, ఒక్క సెకండ్ ఆగండి. నదులు ద్రావవు, వర్షధార ఓలే, ఉగ్గులు ఓసి వదనంబు సొచ్చు.
1: వాటిని విడదీసి చెప్పగలవామ్మా?
0: నదులు త్రావవు, నదులు ద్రావవు, వర్షధార ప్లస్ పోలే వర్షధార ఓలే, ఉగ్గులు ప్లస్ పోసి ఉగ్గులు ఓసి వదనంబు ప్లస్ చొచ్చు వదనంబు సొచ్చు.
1: వదనంబు సొచ్చు సంధికార్యం చెప్పగలవా?
0: వదనంబు అనే పదంలో సున్నాబు అనేది మూకు సమానం, అంటే అది ప్రథమా విభక్తికి చెందినది. దానిపైన పరుషమైన పావుంది, అది వాగా మారింది.
1: అంటే ఏమైనట్టు?
0: అంటే ఆదేశమైంది, అంతేగదా?
1: అంతే, సరిగ్గా అర్థం చేసుకుని చెప్పావమ్మా. అదిగో మాటల్లో మీ అక్క కూడా రానే వచ్చింది.
2: రాధిక, ఏంటమ్మా నీ సందేహాలు తీరాయా?
0: నా సందేహాల్ని చాలా చక్కగా తీర్చారు.
2: సరే అయితే ఇక వెళ్దామా?
0: సరే పద, వెళ్ళొస్తాం మావయ్య.
2: వెళ్ళొస్తాం మావయ్య.
1: అలాగేనమ్మా, మళ్ళీ కలుద్దాం.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం గసడదవా దేశ సంధి తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం శతకం తెలుగు పాఠం వింటారు.
4: తెలుగు భాషలోని సాహితీ ప్రక్రియలలో పద్యరచన ముఖ్యమైనది. ప్రాచీన సాహిత్యం ఎక్కువగా పద్యరచనలోనే జరిగేది. పద్యం శ్రవణానందం కలిగించే ప్రక్రియ. ఎంతో హృద్యమైనది పద్యం.
5: పద్యం వ్యక్తి వికాసానికి దోహదం చేసింది. పద్యం చతుర్విధ పురుషార్థాలను అధ్యయనం చేయించింది. పద్యం సారపు ధర్మాన్ని వివరించింది. పద్యం వ్యక్తుల్లో నైతిక విలువలను ప్రతిష్ఠాపించింది. పద్యం మానవతా మూల్యాలను ప్రసారం చేసింది.
4: పద్యంలో ఉండే నాలుగు పాదాల్లో గొప్ప భావం ఇమిడి ఉంటుంది. పద్యంలో రమణీయంగా ఎంతో అద్భుతంగా వర్ణనలు ఉంటాయి.

0: చూడండి,
1: దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గము లేదురా. లలిత సుగుణ జాల తెలుగు బాల.
2: మాస్టారు, ఈ పద్యానికి అర్థం నేను చెప్తాను. మనందరికీ తల్లి వంటిదైన దేశానికి సేవ చేయడం కంటే మించిన పూజ ఇంకొకటి లేదు. నేను నా కుటుంబం అనుకునే స్వార్థబుద్ధి కంటే మించిన చావు లేదు. ఎదుటి వారి కష్టాలలో పాలు పంచుకునే సానుభూతి కంటే మించిన స్వర్గం లేదు అని దీని అర్థం మాస్టారు.
3: చక్కగా చెప్పేవోయ్.
4: దేశానికి సేవంటే ఏం చేయాలి?
3: మంచి ప్రశ్న వేసావమ్మా. మీకందరికీ అర్థం కావటం కోసం దేశ సేవ గురించిన ఓ కథ చెప్తా, వినండి.
4: అలాగే మాస్టారు.
3: 1947 పూర్వం మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. వారు పాలించే కాలంలో భారతీయులను చాలా హీనంగా చూసేవారు. మన భారతీయుల మీద రకరకాల పన్నులు వేసి డబ్బులు దండుకునేవారు.
5: అలా ఆనాటి రోజుల్లో భారతీయులు పేదరికాన్ని అనుభవించడానికి బ్రిటిష్ వారి విధానాలే కారణమయ్యాయి.
4: మరి బ్రిటిష్ వారి విధానాలకి వ్యతిరేకంగా ఎవరూ పోరాడలేదా మాస్టారు?
3: ఎందుకు పోరాడలేదమ్మా, ఎంతో మంది పోరాడారు. అలా పోరాడేవారిలో ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించారో వారిని ఆ రోజుల్లో మాండలే జైలుకు పంపేవారు.
4: మాండలే జైలుకే ఎందుకు పంపేవారు?
3: ఎందుకంటే అక్కడ కఠినమైన శిక్షలు అమలు జరిగేవి. తినటానికి తిరగటానికి వీలు లేకుండా కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసేవారు. నుంచుంటే తలకి పైకప్పు తగిలే విధంగా గది ఎత్తు 5 అడుగులే ఉండేవట.
4: ఆ జైల్లో మన భారతీయులను ఎవరినైనా ఉంచారా?
3: ఉంచారమ్మా. అలా ఉంచిన వారిలో ముఖ్యుడే మన బాలగంగాధర తిలక్.
2: మాస్టారు, తిలక్ మహాశయుని ప్రత్యేకత ఏమిటి?
3: చెబుతాను వినవోయ్. తిలక్ జైల్లో ఉన్న రోజుల్లో ఒకరోజు ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. దేశభక్తులకి ఎలాంటి ఉత్తరాలు వచ్చినా ముందుగా అక్కడి అధికారులు లేదా కాపలాదారులు వాటిని పరిశీలించేవారు. ఏ రహస్యాలు లేవని నిర్ధారించుకున్న పిమ్మట వాటిని అందించేవారు.
2: మరి తిలక్ గారికి ఆ టెలిగ్రామ్ను ఇచ్చారా?
3: కాపలాదారుడు బాధతో తిలక్కి ఆ టెలిగ్రామ్ని అందించాడు. తిలక్ దాన్ని చదివి పక్కన పెట్టాడు. ఆయన ముఖంలో ఎలాంటి బాధ కనిపించలేదు.
2: టెలిగ్రామ్ ఇస్తూ కాపలాదారుడు ఎందుకు బాధపడ్డాడు?
3: ఆ టెలిగ్రామ్లో తిలక్ భార్య చనిపోయిన సంగతి ఉన్న కారణంగా కాపలాదారుడు బాధపడ్డాడు.
2: మరి తిలక్ మహాశయుడు ఎందుకు బాధపడలేదు?
3: నీవు అడిగిన ప్రశ్ననే కాపలాదారుడు కూడా తిలక్ మహాశయుణ్ణి అడిగాడు. తిలక్ జవాబుగా ఒకే ఒక మాట చెప్పాడు. నేను నా దేశమాతను దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటం కోసం నా కన్నీళ్లనన్నింటినీ అర్పించాను. ఈ క్షణాన నా భార్య మరణవార్తకి స్పందించడానికి నా వద్ద ఒక కన్నీటి బొట్టు కూడా లేదన్నాడు. అది విన్న కాపలాదారుడు తిలక్ మహాశయుని దేశభక్తికి మోకరిల్లాడు.
6: జై బోలో భారత్ మాతా కీ
7: జై,
6: జై బోలో భారత్ మాతా కీ
7: జై.
3: చూడమ్మా, నీకొచ్చిన పద్యాన్ని రాగయుక్తంగా చెప్పు తల్లి.
4: అలాగే మాస్టారు.
8: కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు.

0: చాలా బాగుందమ్మా. ఈ పద్యభావాన్ని కూడా నీ మాటల్లోనే చెప్పు.
1: అమ్మా నాన్నలు కనిపించే దేవుళ్ల వంటివారు. వారిని ఎన్నడూ బాధ పెట్టకూడదు. ఎల్లవేళలా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలి.
0: బాగుందమ్మా. అయితే నిన్న నేను పాడిన పద్యానికి, ఈ పాప పాడిన పద్యానికి మధ్యన ఒక విషయంలో మాత్రం సమానత కనిపిస్తుంది. అది ఎవరైనా చెప్పగలరా?
2: నేను చెప్తాను మాస్టారు.
0: చెప్పు అయినవు.
2: నిన్న మీరు పాడిన దేశసేవ కంటే అనే పద్యంలోనూ, రాధ చెప్పిన కష్టపెట్టబోకు అనే పద్యంలోనూ నాలుగవ పాదం సమానంగా ఉంది.
0: మరి నాలుగవ పాదంలో ఏముంది చెప్పు.
2: లలిత సుగుణ జాల తెలుగు బాల అని ఉంది మాస్టారు.
0: ఇలా పద్యాలలోని నాలుగవ పాదంలో సమానంగా ఉండే ఈ లక్షణాన్ని మకుటం అంటారు.
2: మకుటం అంటే?
0: మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకి కిరీటం ఎంతటి అందాన్ని గౌరవాన్ని ఇస్తుందో, అలానే పద్యాలలో నాలుగవ పాదంలో రాసిన మకుటం అంతటి అందాన్ని.

0: ని ధారని అందిస్తుంది.
1: అవును మాస్టారు, లలిత సుగుణజాల తెలుగు బాల అని అన్నప్పుడల్లా ఒక విధమైన ఆనందం మా మనసులో కలుగుతుంది.
0: అంతేకాదు, మకుటాన్ని బట్టి ఆ పద్యాలను రచించిన కవి ఎవరో కూడా ఊహించి చెప్పవచ్చు. ఈ లలిత సుగుణజాల తెలుగు బాల అనే మకుటం కలిగిన పద్యాలను రాసిన కవి ఎవరో చెప్పగలరా?
1: జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
0: అవునోయ్, ఆయన రాసిన మరో శతకం పేరు కూడా నువ్వే చెప్పు.
1: తెలుగు బాల శతకం మాస్టారు.
0: విద్యార్థులు, ఇలాంటి విలువల్ని బోధించే శతకాలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. వాటిలో వేమన రచించిన వేమన శతకం, బద్దెన కవి రచించిన సుమతీ శతకం, ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమార శతకం, కంచర్ల గోపన్న విరచిత దాశరథి శతకం, మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం, ధూర్జటి కవివర్యులు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం చెప్పుకోదగ్గవి.
2: మాస్టారు, మీరు చెప్పిన వాటికి అన్నింటికి చివర శతకం అని వస్తుంది. అసలు శతకం అంటే ఏంటి?
0: మంచి ప్రశ్న వేశావమ్మా. ప్రశ్నించే తత్వం జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. నువ్వు అడిగిన ప్రశ్నలో శతకం అనే పదంలో శత అనే సంస్కృత పదానికి వంద అని అర్థం.
2: శతకంలో 100 పద్యాలు మాత్రమే ఉంటాయా మాస్టారు?
0: సంస్కృతములు అలానే ఉండేవి, కానీ తెలుగు శతకాలలో 100 గాని 108 గాని పద్యాలు ఉండటం సర్వసాధారణమైంది. నీకు వచ్చిన వేమన శతకంలోని ఒక పద్యాన్ని చెప్పగలరా?
2: అలాగే మాస్టారు.

0: ఎందుకని ఈ పద్యాన్నే చదివావు?
1: తేనెటీగ తేనెను ఎక్కడిక్కడి నుంచో సేకరించి కూడబెడుతుంది. దానిని దారిన పోయే ఏ బాటసారో చూసి వాటిని వెళ్ళగొట్టి తేనెను గ్రహిస్తాడు. అలానే లోకంలో లోభి తాను పోగు చేసి దానం చేయక అనుభవింపక ఉంచిన ధనం పరుల పాలు కాక తప్పదు అనే సందేశాన్ని అందిస్తోంది.
0: బాగుందర్రా.
1: ఈ వేమన పద్యాలలో మకుటమే కాకుండా నాలుగు పాదాలలో అక్షరాలు, వాటితో కూడిన గణాలు కూడా సమానంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది మాస్టారు.
0: అనిపించటం కాదమ్మా, అది వాస్తవం. ఇలా అక్షరాలు వాటితో కూడిన గణాలను ఏమంటారో తెలుసా?
1: ఛందస్సు అంటారని పోయిన సంవత్సరం వ్యాకరణం చెప్పే సందర్భంలో చెప్పారు మాస్టారు.
0: బాగుందమ్మా. శతకంలోని పద్యాలన్నీ ఒకే రకమైన ఛందస్సుని కలిగి ఉంటాయి. ఇది శతకానికి ఉన్న మరొక లక్షణం.
2: ఒకే రకమైన ఛందస్సు అంటే ఏంటి మాస్టారు?
0: చూడమ్మా, ఉదాహరణకు వేమన శతకాన్ని గాని తెలుగు బాల శతకాన్ని గాని తీసుకుంటే అందులో మొదటి పద్యం ఆటవెలిదిలో రాయటం జరిగింది. ఆ శతకంలోని అన్ని పద్యాలు కూడా ఆటవెలిదిలోనే ఉంటాయి. అలానే సుమతి శతకం కుమార శతకంలో పద్యం కందంతో ప్రారంభమైంది. ఆ శతకాలలోని అన్ని పద్యాలు కందంలోనే ఉంటాయి. ఇది శతకానికి ఉన్న ప్రత్యేక లక్షణం.
3: అందుకేనేమో మాస్టరు చిన్నతనంలో నేర్చుకున్న పద్యాలు కూడా ఇప్పటికీ ఇంకా మాకు బాగా గుర్తున్నాయి.
0: నీవు నేర్చుకున్న సుమతీ శతక పద్యాన్ని చెప్పగలరా?
1: అలాగే మాస్టరు.
3: ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి.
4: తనకు కీడు తలపెట్టిన వాడికి కూడా ఉపకారం చేయడం ఉత్తమమైనదని కవి భావించాడు.
0: చూడండి పిల్లలు, సాధారణంగా లోకంలో మనకు సహాయం చేసిన వారికి మాత్రమే తిరిగి సహాయం చేసే అలవాటును కలిగి ఉంటాం. కానీ ఎవరైతే మనకు అపకారం లేదా కీడును తలపెడతారో అలాంటి వారికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటమే నిజంగా లోకంలో గొప్పవారు కలిగి ఉండే లక్షణంగా బద్దెన మహాకవి చెప్పాడు. దీని ద్వారా ఎదుటి వారిలో మానసిక పరివర్తనను తీసుకుని రావచ్చని ఆయన భావించాడు. మీలో ఎవరైనా కుమారశతకం నుంచి పద్యాన్ని చెప్పగలరా?
1: అలాగే మాస్టారు.
3: సద్గోష్ఠి సిరియునొసగును సద్గోష్ఠియ కీర్తి బెంచు సంతుష్టియు నా సద్గో

0: కూర్చును సద్గోష్ఠియ పాపములను చరచు కుమారా.
1: మరి దీని అర్థాన్ని చెప్పవై నువ్వు.
2: సజ్జనులతో చర్చించుట సంపదనిస్తుంది, కీర్తిని పెంచుతుంది, తృప్తినిస్తుంది, పాపాలను తొలగిస్తుంది.
1: విన్నారా, తను చెప్పిన పద్యం యొక్క అర్థాన్ని? మంచివారితో స్నేహం చేయటం, మాట్లాడటం అన్ని విధాలా మన అభివృద్ధికి సహాయపడుతుంది అని. దీనిని ఆచరణలో పెడితే మీరు కూడా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ శతక పద్యాల్లో ఎంతో నీతిని, లోక అనుభవాన్ని, సమాజ ధర్మాన్ని సులభంగా కవులు మనకి అందించారు.
2: అంటే ఈ శతక పద్యాలు చక్కని నీతిని, కవుల అనుభవాన్ని, సమాజంలోని పరిస్థితులను బోధిస్తాయి కదా మాస్టారు?
1: అవునోయ్, చక్కగా గ్రహించావు.
3: మీరు గత సంవత్సరం చెప్పిన మతిహీనుడు పాఠంలో గరుగుడు తపస్సు చేయడం, సంజీవనిని పొందటం, ఆ పసురును చనిపోయిన పులిపై పిండటం, పులి చేతిలో చనిపోవడం జరిగిందని చెప్పారు.
1: చెప్పానమ్మా, వివేకం నశించటం వల్ల మనిషి ఏ విధంగా నశిస్తాడో ఆ పాఠంలో నీతిగా కూడా నేర్చుకున్నారుగా మీరంతా.
3: అవును మాస్టారు, అయితే అలా నేర్చుకున్న మతిహీనుడు, శ్రీకృష్ణ లీలలు వంటి పాఠాలలో ఏదో ఒక కథ చెప్పడం జరిగింది. మరి ఇవాళ మీరు మా చేత పాడించిన పద్యాలలో ఎక్కడా కథ కనిపించటం లేదు మాస్టారు.
1: చక్కని ప్రశ్నే వేశావు, వివేకవంతరాలు వినిపించుకున్నావు. మరి కారణం చెప్తా వినండి. పాఠాలలో వలె కాకుండా శతక పద్యాలలో ఏ పద్యానికి ఆ పద్యం దాని స్వతంత్రతను అది కలిగి ఉంటుంది.
3: స్వతంత్రత అంటే ఏంటి మాస్టారు?
1: చూడమ్మా, కవి పద్యం రాసేటప్పుడు నీతినో, లోక అనుభవాన్నో, భక్తినో, సమాజ స్థితిగతులను చెప్పాలని భావిస్తాడు. అలా చెప్పదలిచిన విషయాలను ఒక్కోదాన్ని ఒక్కో పద్య రూపంలో చెప్తాడన్నమాట.
3: అందుకేనా మాస్టారు ఒక పద్యంలోని భావానికి ఇంకో పద్యంలోని భావానికి మధ్యన సంబంధం ఉండదు కదా?
1: అవునమ్మా, అలా పద్యానికి పద్యానికి మధ్య భావం విషయంలో సంబంధం లేకపోవటాన్ని ముక్తకం అంటారు.
3: ఇది కూడా శతక లక్షణమే కదా మాస్టారు?
1: అవునమ్మా, ఇంతకు ముందు చెప్పిన వాటితో పాటుగా ఇది కూడా శతక లక్షణమే అవుతుంది. ఇప్పటిదాకా పద్యాలను చెప్పటంతో పాటుగా శతక పద్యాల లక్షణాలను కూడా గ్రహించారు. మీ ఏకాగ్రతను గమనిస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. విద్యాభివృద్ధి రస్తు. అందరూ బాగా చదువుకొని గొప్పవారు కావాలి.
3: మీ దీవెనలు ఉంటే మేము ఏదైనా సాధిస్తాం మాస్టారు.
4: పిల్లలందరూ ఈ పద్యాలను పదే పదే చదవడం వల్ల వారిలో ధారణాశక్తిని, భాషా నైపుణ్యాలను పెంపొందించే అవకాశమూ ఉన్నది. రసవత్తరమైన ఈ పద్యాలను వినండి, ఆనందించండి, నేర్చుకోండి.
5: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం గసడదవా దేశ సంధి మరియు శతకం తెలుగు పాఠాలు విన్నారు. ఇనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: నేను మీ విజయ. లిజనర్స్, సెప్టెంబర్ 2వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల పోషణకు, ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన కొబ్బరి సాగు ప్రాధాన్యతను చాటుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక ఆసియా పసిఫిక్ కొబ్బరి సమాజం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొబ్బరి ఉత్పత్తుల ప్రాముఖ్యతను, రైతు ప్రోత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ రోజు అనేది నిలుస్తుంది.
1: అవునమ్మా, మన కల్ప వృక్షమైన కొబ్బరి విశిష్టతను స్మరించుకునే రోజు కావడం నిజంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ యుద్ధ చరిత్రలో కనుక చూస్తే 1945 సెప్టెంబర్ 2న టోక్యో బే వద్ద అమెరికా యుద్ధనౌక మిస్సోరీపై జపాన్ అధికారికంగా లొంగుబాటు పత్రాలపై సంతకం చేయడంతో సుదీర్ఘంగా సాగిన 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. కోట్ల మంది ప్రాణాలని బలిగొన్న యుద్ధ మేఘాలు తొలగిపోతూ ప్రపంచానికి శాంతియుత నూతన అధ్యాయం లభించిన చారిత్రాత్మకమైన రోజు అది.
0: ఇక అలానే తెలుగు భాష వికాసానికి, అవధాన విజ్ఞానానికి తనదైన పండిత ప్రతిభతో సేవలందించిన ప్రముఖ రచయిత పండితులు ముదివర్తి కొండమాచార్యులు గారు 1923 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన ప్రాచీన కావ్యాలపై అద్భుతమైన వ్యాఖ్యానాలు అందిస్తూ పద్య కవిత్వ వైభవాన్ని నాటి తరానికి ఎంతో ప్రతిభావంతంగా చాటి చెప్పారు. తనదైన నిరాడంబరమైన వచన శైలితో, పండిత విమర్శలతో తెలుగు సాహితీ రంగానికి మహోన్నతమైన శోభను తెచ్చిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆయన.
1: ఇక తెలుగు సాహిత్యంలో లలితమైన కవితా రూపాలతో, కథా సంపుటాలతో పాఠకులను అలరించిన ప్రముఖ రచయిత సాహితీవేత్త రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు గారు 1928 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన ఆధునిక సామాజిక పట్టణాభిరుచిని విశేషంగా పెంపొందించారు. నిరంతరం సాహితీ సేద్యం చేస్తూ తెలుగు వచన సాహిత్య వికాసానికి తనదైన శైలిలో విశేష సేవలు అందించిన రచయిత ఆయన.
0: ఇక అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొంది తన అందమైన అభినయంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ సినీ కథానాయకుడు హర్నాథ్ గారు 1936 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన భీష్మ, గుండమ్మ కథ, అమరశిల్పి జక్కన వంటి క్లాసిక్ చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా, యువరాజుగా, వెండి తెరపై తనదైన మంత్రముగ్ధమైన నటనతో శ్రోతల్ని, ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ప్రతిభావంతుడైన నటుడు ఆయన.
1: ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో 14వ లోక్సభ సభ్యుడిగా సేవలు అందించిన ప్రముఖ ప్రజానాయకుడు బాడిగ రామకృష్ణ గారు 1942 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై కృష్ణా జిల్లా అభివృద్ధికి, గ్రామీణ ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించారు. వ్యాపార, రాజకీయ రంగాలలో నిరాడంబరమైన పాత్ర పోషిస్తూ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న ధీర నేత ఆయన.
0: ఇకలని తెలంగాణ ప్రాంతీయ సాహిత్యంలో, కవిత్వంలో తనదైన పదునైన శైలితో చైతన్యం తెచ్చిన ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త మల్లావర్జుల సదాశివ గారు 1943 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు మరియు సామాజిక రుగ్మతల్ని తన కవితల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. తెలంగాణ జానపద మరియు అభ్యుదయ సాహిత్య వికాసానికి తన రచనల ద్వారా విశేష కృషి చేసిన మహోన్నత సాహితీవేత్త ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర రంగాన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా, చైతన్యరథం డ్రైవర్గా మరియు నటుడిగా, రాజకీయ నేతగా అలరించిన నందమూరి హరికృష్ణ గారు 1956 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన తాతమ్మ కళ, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య వంటి చిత్రాలలో తనదైన ఆవేశపూరిత సహజ సిద్ధమైన అభినయంతో నంది పురస్కారాన్ని అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో ముక్కుసూటి మనిషిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేత ఆయన.
0: ఇకలానే ఆసియా ఖండంలోనే భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్యాసింజర్ రైలు డ్రైవర్గా అంటే లోకో పైలట్గా చరిత్ర సృష్టించిన ప్రతిభావంతురాలు సురేఖ యాదవ్ గారు 1965 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆమె 1989లో భారతీయ రైల్వేలో చేరి పురుషులకే పరిమితం అనుకున్న రైలు డ్రైవింగ్ రంగంలోకి అడుగుపెట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా నడిపిన తొలి మహిళగా నిలిచారు. మహిళా సాధికారతకు, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచి దేశంలోని కోట్లాది మంది మహిళలకు మహోన్నత ప్రేరణగా నిలిచిన

0: ఏతా ఆమె.
1: ఇక దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కథానాయికగా, ప్రతినాయికగా మరియు రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీ నటి జీవిత గారు 1968 సెప్టెంబర్ 2 జన్మించారు. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించి అనంతర కాలంలో చిత్ర నిర్మాణంలో, దర్శకత్వంలో మరియు సెన్సార్ బోర్డు సభ్యురాలుగా తనదైన శైలిలో రాణించారు. బుల్లి తెరపై వ్యాఖ్యాతగా, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వర్తమాన రాజకీయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె.
0: ఇక అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో ఉన్న ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2 జన్మించారు. ఆయన తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సంచలన చిత్రాలతో తెలుగు సినిమా వసూళ్ల రికార్డులను తిరగరాసి తనదైన మేనరిజంతో రికార్డులు సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చి గ్రామీణ ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ, పంచాయతీరాజ్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ధీర నేత ఆయన.
1: వైద్య మరియు జన్యు శాస్త్ర రంగంలో క్రోమోజోమ్లలో జన్యువుల స్థానమార్పిడి ప్రక్రియను కనుగొన్న అమెరికన్ మహిళా శాస్త్రవేత్త బార్బరా మెక్లింటక్ 1992 సెప్టెంబర్ 2 నిర్యాణం చెందారు. ఆమె మొక్కజొన్న జన్యు నిర్మాణాలపై చేసిన విప్లవాత్మక పరిశోధనలకు గాను 1983 వైద్య విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. అంతర్జాతీయ సైన్స్ లోకంలో మహిళా పరిశోధకులకు బాటలు వేస్తూ జన్యు సాంకేతికతకి సరికొత్త దిశ చూపించి కాలం చేసిన మహోన్నత శాస్త్రవేత్త ఆమె.
0: ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో నిరాటంక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో మహానేతగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజారోగ్యానికి, రైతు సంక్షేమానికి కొత్త ఊపిరి పోశారు.
1: అలాగే తెలంగాణ ప్రాంతీయ రాజకీయాల్లో మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు 2022 సెప్టెంబర్ 15 నిర్యాణం చెందారు. ఆయన హనుమకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను చట్టసభల్లో మరియు ప్రజావేదికలపై బలంగా వినిపించారు. నిరాడంబరమైన రాజకీయ జీవితంతో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఉద్యమ నాయకుడు ఆయన. లిజనర్, సెప్టెంబర్ 2 ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన ఎన్నో కీలకమైన ఘట్టాలు, అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు, ఎంతో మంది మహామహుల జయంతులు, వర్ధంతులు, పుట్టినరోజులు, అదేవిధంగా ఎంతో మంది మహామహుల జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్రయత్నిస్తున్నాం, విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్, కేక్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
0: ఫోన్ 0881673776237295. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.

0: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంచెలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
0: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం ఏ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, మరి శ్రోతలతో పంచుకునే విశేషాలు ఏంటో కొంచెం చెప్తావమ్మా.
4: తప్పకుండా అన్నయ్య. మరి సెప్టెంబర్ నెల అనగానే అనేక విశేషమైన రోజులు గుర్తొస్తాయి కదా. అందులోనూ సెప్టెంబర్ 2న ఒక ఎంతో ఆసక్తికరమైన ఆరోగ్యదాయకమైన రోజు ఉంది. మరి అదే ప్రపంచ కొబ్బరి దినోత్సవం. మన దైనందిన జీవితంలో ముఖ్యంగా మన కోస్తా తీర ప్రాంతాల్లోనూ తెలుగు ఇళ్లల్లోనూ ప్రతి శుభకార్యానికి వంటకానికి అతి ముఖ్యమైన భాగమైన కొబ్బరి విశిష్టతను స్మరించుకునే మహత్తరమైన రోజు అన్నమాట ఇది.
3: మన తెలుగు నేలకి, ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలకి కొబ్బరి చెట్లకి ఉన్న అనుబంధం విడదీరాంది. అసలు కల్పవృక్షం అని దేనికి పేరుందో మనందరికీ తెలిసిందే. మొదటి నుంచి చివరి వరకు మానవాళికి ఉపయోగపడే ఆ కొబ్బరి చెట్టు గొప్పతనాన్ని, కొబ్బరి ద్వారా లభించే పోషకాల్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి మన రేడియో విష్ణు శ్రోతల కోసం ఈరోజు కొబ్బరికాయలోని విజ్ఞానం, ఆరోగ్యం, సామాజిక ప్రాధాన్యతల గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందామా.
4: తప్పకుండా అన్నయ్య. మరి ఈ దినోత్సవాన్ని ప్రధానంగా ఆసియా పసిఫిక్ కొబ్బరి సమాజం స్థాపించిన రోజును పురస్కరించుకుని 2009 నుండి జరుపుకుంటున్నాం. మరి కొబ్బరి కేవలం ఒక పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది పోషకాలతో నిండిన ఒక సంపూర్ణమైన ఆహారం మరియు పానీయం. పేదరికాన్ని నిర్మూలించడంలో, కొబ్బరి రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో మరియు ప్రజల్లో కొబ్బరి ఉత్పత్తులపై అవగాహన పెంచడంలో ఈ దినోత్సవం కీలక పాత్ర అనేది పోషిస్తోందన్నమాట.
3: అవునమ్మా, మన చుట్టూ దొరికే అత్యంత సహజమైన కల్తీ లేని దివ్య ఔషధం కొబ్బరి నీళ్లు. వేసవిలోనే కాకుండా నిత్యం మన శివశక్తిని పెంచడానికి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడడానికి కొబ్బరి బొండం నీటికి మించిన సహజ పానీయం ప్రపంచంలోనే లేదు. ప్రకృతి మనకిచ్చిన సహజ సిద్ధమైన ఇన్ఫ్యూజన్ బాటిల్ అది. కొబ్బరి బొండం నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల అలసటిని తక్షణమే పోగొట్టి శక్తినిస్తుంది. లేత కొబ్బరి మరియు కొబ్బరి పాలలో ఉండే మంచి కొవ్వులు, పీచు పదార్థం జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నూనె వాడకం వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే తత్వాన్ని ఇస్తుంది.
4: నిజంగా విజ్ఞానదాయకమైన విశేషాలు. ఇక మన తెలుగు వారి సంప్రదాయాల్లో కొబ్బరి లేని ఇల్లు లేదా పూజ ఉంటుందా చెప్పు. మరి ఏ కొత్త పని ప్రారంభించినా కొబ్బరికాయ కొట్టడం మనకు ఆనవాయితీ. కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయడం నుంచి ప్రసాదాల్లో కొబ్బరి తురుము వాడకం వరకు మన సంస్కృతిలో ఇది అంతర్భాగమైపోయింది. మరి అలానే వంటకాల్లో కొబ్బరి పచ్చడి, కొబ్బరి అన్నం, కొబ్బరి లడ్డూలు, ఇలా ప్రతి వంటకంలో కొబ్బరి తనదైన తీయటి రుచిని జోడిస్తుంది. కేవలం ఆహారంగానే కాకుండా కొబ్బరి పీచుతో తాళ్ళు, పరుపులు, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం ద్వారా ఎంతో మంది గ్రామీణ మహిళలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
3: అవునమ్మా, కొబ్బరి అనేది కేవలం పోషకాహారం మాత్రమే కాదు, మన జీవితానికి కొబ్బరికాయకి మధ్య ఉన్న సంబంధం నిజంగా విడదీయరానిదని చెప్పుకోవాలి. ఇది అత్యంత పవిత్రమైనది కూడా. పుట్టుకు నుంచి చావు వరకు, గుడి నుంచి బడి వరకు, చిన్న శుభకార్యం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల ప్రారంభం వరకు మనిషి వేసే ప్రతి ముఖ్యమైన అడుగులోనూ కొబ్బరికాయ భాగస్వామి అవుతుంది. అసలు కొబ్బరికాయ కొట్టకుండా లేదంటే కొబ్బరికాయను వాడకుండా మన తెలుగు ఇంట్లో ఏ శుభకార్యమైనా జరుగుతుందా చెప్పు. మన జీవితంలో కొబ్బరి ఎలా జీవన రక్షణ కవచంగా, ఒక పవిత్ర సంకేతంగా మారిందో తలుచుకుంటుంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
4: అవునన్నయ్య, నిజంగా నువ్వు అన్నది అక్షరాల నిజం. కొబ్బరి అనేది మన సంస్కృతిలో, మన రక్త నరాల్లో ఒక భాగమైపోయింది. కొత్తగా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేయాలన్నా కొబ్బరికాయ కొట్టాల్సిందే. మరి ఇల్లు పూర్తయ్యాక గృహప్రవేశం చేస్తూ సింహద్వారం దగ్గర పవిత్రంగా బొండం కట్టాలన్నా ముహూర్తపు కొబ్బరికాయ కొట్టాల్సిందే. సరే, కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారు, కొబ్బరికాయ. మరి కొత్త వాహనం కొన్నారా? కొబ్బరికాయ కొట్టి దాని చక్రాల కింద మరి నిమ్మకాయ నుంచి

0: సమర్పించాల్సిందే. చివరకు ఏ దేవుడి దగ్గర మొక్కు తీర్చుకోవాలన్నా ఆ పీఠం ముందు దండం పెట్టి సమర్పించే అతి ముఖ్యమైన నివేదన కొబ్బరికాయ. మానవ జీవితంలోని ప్రతి మైలురాయి కొబ్బరికాయతోనే ముడిపడింది.
1: అవునమ్మా, అసలు మన సనాతన సంప్రదాయంలో కొబ్బరికాయను శ్రీఫలం అన్నారు. అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం, మంగళప్రదమైన ఫలం అని అర్థం. ఒక మనిషి తన జీవితకాలం కష్టార్జితంతో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఆ భూమికి పూజ చేసి తొలి అడుగుగా చేసే శంకుస్థాపన మహోత్సవంలో కొబ్బరికాయే ప్రధాన పాత్ర వహిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ నేలపై మొదటి సంకల్ప ధ్వని కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే ఆ దైవిక శబ్దమే.
0: ఇక ఇల్లు నిర్మించిన తర్వాత ఆ గృహ ప్రవేశ మహోత్సవంలో కొబ్బరికాయ విశిష్టత మరింత శోభాయమానంగా ఉంటుంది. మరి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ద్వారబంధానికి పచ్చటి కొబ్బరి ఆకులతో కొబ్బరి బొండంతో తోరణాలు కడతారు. ఇక తోరణంలో కొబ్బరి బొండం వేలాడదీయడం వెనుక మన పెద్దలు చెప్పే ఆంతర్యం ఏంటంటే అది ఆ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పీల్చేసి మరి నిత్యం చల్లదనాన్ని లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది అని నమ్మకం. మరి పూజ పూర్తయ్యాక ముహూర్త సమయాన యజమాని జంట ఆ పవిత్ర కొబ్బరికాయను కొట్టి పాలపొంగు చూసి పరవశించిపోతారు. ఆ క్షణంలో కొబ్బరికాయ ఇచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇక దైవ సన్నిధిలో కొబ్బరికాయ వహించే ఆధ్యాత్మిక పాత్ర గురించి మాట్లాడుకుంటే నిజంగా మన మనసు భక్తిభావంతో పులకరిస్తుందనుకో. భారతదేశంలో ఏ దేవాలయం ముందర చూసినా కొబ్బరికాయల కొట్టు కనిపించని తీర్థక్షేత్రం అనేది ఉండదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కోట్లాది మంది భక్తులు తమ అభీష్టం నెరవేరాలని కొబ్బరికాయలు మొక్కుకుంటూ ఉంటారు. శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, భద్రాచలం, ఇలా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా భక్తుల చేతిలో పళ్ళెంలో ఉండేది ఆ కొబ్బరికాయే.
0: అసలు ఆధ్యాత్మికంగా కొబ్బరికాయను కొట్టడం వెనుక ఎంతటి అద్భుతమైన మానసిక తత్వశాస్త్రం ఉందో తెలుసా? మరి కొబ్బరికాయపై ఉండే పీచు మనిషిలో ఉన్న అహంకారానికి ప్రతీక. ఆ పీచును తొలగించి గట్టిగా ఉండే పెంకును పగలకొట్టడం అంటే మనలోని అహంకారాన్ని, కఠినమైన భావాలను ఈశ్వరుడి పాదాల వద్ద పగలకొట్టి నిష్కల్మషమైన శరణాగతిని పొందడం. లోపల ఉన్న తెల్లటి కొబ్బరి మనిషి యొక్క స్వచ్ఛమైన ఆత్మకు ప్రతీక. లోపల ఉండే పవిత్రమైన నీరు దైవికమైన ఆనందానికి నిదర్శనం. మరి ఎంతటి సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ థాటో కదా.
1: అవునమ్మా. ఇక సామాజిక పరమైన శుభకార్యాలకు వస్తే మన తెలుగువారి వివాహ వ్యవస్థలో కొబ్బరికాయ లేకుండా ఒక్క ఘట్టం కూడా జరగదు. నిశ్చితార్థ పత్రికలు మార్చుకునేటప్పుడు తాంబూలంలో కొబ్బరికాయ ఉండాల్సిందే. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు తన చేతిలో పట్టుకుని కళ్యాణ వేదికపైకి వచ్చేది ఆ పవిత్రమైన కళ్యాణ కొబ్బరి బొండంతోనే. ఆ కొబ్బరికాయను ఆమె సుమంగళిగా, సౌభాగ్యవతిగా ఉండడానికి ప్రతీకగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు.
0: ఇక శ్రీమంతం ఉత్సవంలో నిండు గర్భిణీ వడిలో పండు తాంబూలంతో పాటు కొబ్బరికాయను ఉంచి దీవిస్తారు. మరి బిడ్డ పుట్టిన తర్వాత బారసాల నుంచి మొదలుపెట్టి పిల్లల అక్షరాభ్యాసం, ఉపనయనం, పుట్టినరోజులు, ఇలా ప్రతి వేడుకలను కొబ్బరికాయ ప్రధాన ఆశీర్వాద ద్రవ్యం. ఇక మన ఇళ్లకు వచ్చిన అతిథులకు, బంధువులకు వస్త్రాలు పెట్టి సాగనంపేటప్పుడు తాంబూలంలో ఒక కొబ్బరికాయ ఇవ్వడం మన ప్రాచీన తెలుగు ఆతిథ్య సంప్రదాయం. కొబ్బరికాయ ఇవ్వకపోతే ఆ మర్యాద సంపూర్ణం కానట్లే భావిస్తూ ఉంటారు.
1: అవునమ్మా. కేవలం ఆధ్యాత్మికం సాంప్రదాయమే కాదు, రోజువారీ మానవ జీవితంలో వాతావరణ మార్పులను తట్టుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొబ్బరి మనకి శ్రీరామ రక్ష. సుదూర ప్రయాణాలు చేసి అలసిపోయిన బాటసారికి రోడ్డు పక్కన కనిపించే కొబ్బరి బొండం ఒక సంజీవిని. ఎండ దెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడే సహజ సిద్ధమైన ఎనర్జీ డ్రింక్ కొబ్బరికాయ.
0: అంతెందుకు, మన తీర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు వచ్చినప్పుడు భారీ గాలులను తట్టుకుని తీరాన్ని రక్షించడంలో ఈ కొబ్బరి తోటలు సహజమైన గోడలుగా నిలుస్తాయి. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం, ఆకులు ఇళ్ల కప్పులకు, పీచు తాళ్లకు, అలానే ఎండు కొబ్బరి వంటలకు, చెట్టు కలప గృహ నిర్మాణాలకు, ఇలా మనిషికి తమ సమస్తాన్ని దానం చేసే కల్పవృక్షం కొబ్బరి చెట్టు. అందుకే మానవ జీవితంతో కొబ్బరి అనుబంధం అమరం, అత్యంత పవిత్రం. ప్రతి శుభకార్యంలోనూ కొబ్బరి అందించే శుభ సంకేతాన్ని గౌరవిద్దాం. మన సంస్కృతిలో భాగమైన కొబ్బరి వృక్షాలను కాపాడుకుందాం. నిత్య జీవితంలో దాని పవిత్రతను, ఆరోగ్య విలువలను నలు దిశలా చాటుదాం.
1: అవునమ్మా. నాకైతే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే బుర్రలో మెదిలిందమ్మా. అసలు ఈ కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ మన జీవితాల్లోకి ఎప్పుడు అడుగుపెట్టాయి? అసలు దేవుడు నైవేద్యంలోకి కొబ్బరికాయ మాత్రమే ఎందుకు చేరింది? మన నిత్య వంటకాల్లో కొబ్బరి ఎలా ప్రధాన భాగమైపోయింది? ఈ కొబ్బరి వెనుక ఉన్న ఆ సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చరిత్ర ఏంటి? అలా వింటుంటేనే మనసులో తెలియని జిజ్ఞాస అయితే పొంగుతూ ఉందమ్మా. మరి ఈరోజు మన రేడియో విష్ణు 90.5

0: మెటాఫర్లు, ఈ కొబ్బరి పుట్టు పూర్వోత్తరాలు వెనుకున్న రహస్యాలు మరి శ్రోతలకి వివరిద్దామా?
1: తప్పకుండా అన్నయ్య. మరి కొబ్బరికాయని చూస్తాం, కొడతాం, తింటాం, కానీ దాని వెనుకున్న వేల సంవత్సరాల చరిత్రను, దైవిక నేపథ్యాన్ని తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. కొబ్బరి చరిత్ర కేవలం వృక్షశాస్త్రానికే కాదు, సృష్టి రహస్యాలకు, ప్రాచీన పురాణాలకు మరియు మానవ సంస్కృతి పరిణామానికి ముడిపడింది. ఈరోజు మన శ్రోతలందరి కోసం మరి కొబ్బరి చరిత్ర పుటలను ఒకసారి తిరిగిద్దాం. ముందుగా మన ప్రాచీన భారతీయ పురాణాల ప్రకారం కొబ్బరి ఎలా సృష్టించబడిందో చెప్తే శ్రోతలు కూడా ఆశ్చర్యపోతారు. మరి మహర్షి విశ్వామిత్రుడు తన స్తపోశక్తితో త్రిశంకువు అనే రాజును సశరీరంగా స్వర్గానికి పంపాలి అనుకున్నట్ట. కాని దేవేంద్రుడు త్రిశంకువును స్వర్గం నుండి కిందకి తోసివేయగా విశ్వామిత్రుడు కోపంతో ఆకాశానికి భూమికి మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఆ కొత్త సృష్టికి ఆధారంగా ఉండటానికి ఆయన నిలబెట్టిన ఒక పొడవైన స్తంభమే కాలక్రమేణా కొబ్బరి చెట్టుగా మారిందని, ఆ స్తంభంపై ఉన్న త్రిశంకువు తల భాగమే కొబ్బరికాయగా రూపాంతరం చెందిందని రామాయణ కాలపు కథనమన్నమాట.
0: ఓ, అందుకే కొబ్బరికాయను చూస్తే పైన మూడు కళ్ళు, త్రిశంకువు కళ్ళు, ముక్కంటి కళ్ళు, శిఖలాంటి పీచు కనిపిస్తూ ఉంటాయి. విశ్వామిత్రుడి సృష్టి కాబట్టి దీనికి ప్రత్యేకమైన ప్రాకృతిక మరియు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని మన పెద్దలు నమ్మేవాళ్ళు. దానికి తోడు దేవుడికి పూజల్లో, నైవేద్యంలో కొబ్బరికాయనే ఎందుకు వాడతారో తెలుసా? ప్రపంచంలో దేవుడికి సమర్పించే పండ్లన్నింటిలోనూ కొబ్బరికాయ ఎంతో పవిత్రమైంది. ఎందుకంటే మిగతా పండ్లని పక్షులు కొరకచ్చు, లేదంటే వాటి విత్తనాలు జంతువుల ఉచ్చిష్టం ద్వారా నేలలో పడి చెట్లుగా మొలకెత్తచ్చు, కానీ కొబ్బరి చెట్టు మాత్రం కేవలం కొబ్బరికాయలోని పవిత్రమైన నీరు పీచు ఆధారంగానే కొత్త చెట్టుగా ఉద్భవిస్తుంది. అంటే కొబ్బరి ఏ రకమైన ఉచ్చిష్టానికి గురి కాలేదన్నమాట.
1: అంతేకాదు, మరి కొబ్బరికాయను తెరిచే వరకు లోపలుండే నీరు, తెల్లటి కొబ్బరి బాహ్య ప్రపంచపు గాలికి, కాలుష్యానికి గురికావు. ప్రకృతి సిద్ధమైన ఎయిర్ టైట్ కంటైనర్ అది. అందుకే మన మహర్షులు ఎటువంటి కల్తీ లేని అత్యంత పవిత్రమైన శ్రీఫలాన్ని దేవుడి పూజకు, నైవేద్యానికి మహోన్నతమైనదిగా నిర్ణయించారు.
0: లిజనర్స్, ఈ రోజు ముచ్చట్లో మనం కొబ్బరికాయ యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి ముందు మీ ఎందుకు

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి. ఇక మన చారిత్రక ఆధారాల విషయానికి వస్తే, వృక్ష శాస్త్రవేత్తల ప్రకారం కొబ్బరి

0: ఓడల్లో కొబ్బరి బొండాలను తీసుకువెళ్లేవారట. అలా కొబ్బరి మానవాడి సముద్ర ప్రయాణాల్లో జీవరక్షక పానీయంగా మారి ప్రపంచమంతటా విస్తరించింది.
1: అవునమ్మా, ఇక మన తెలుగు వంటకాల్లో కొబ్బరి చేరిన తీరు మరో అద్భుతం. తీర ప్రాంత ప్రజలు సహజంగా దొరికే ఈ కొబ్బరిని వాళ్ళ ఆహారంలో భాగం చేసుకున్నారు. కొబ్బరిలో ఉండే సువాసన, తీయదనం, చిక్కదనం వంటకాల రుచిని రెట్టింపు చేశాయి.
0: ఇక శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు కొబ్బరి తురుమును పచ్చళ్ళు, పాయసాలు, పిండి వంటలు మరియు మసాలాల్లో వాడటం మొదలుపెట్టారు. కొబ్బరి పాలు జీర్ణక్రియకు ఎంతో మంచివని గుర్తించి కారమైన వంటకాల సమతుల్యత కోసం వాటిని వాడేవారు. అలా వంటగదిలో కొబ్బరి లేకపోతే వంటకం సంపూర్ణం కానంతగా మన ఆహార సంస్కృతితో మిళితమైపోయింది. పురాణాల సృష్టి నుండి నేటి మన వంటగది వరకు కొబ్బరి ప్రయాణం ఎంతో మహత్తరమైంది.
1: అవునమ్మా, మన పల్లెటూరి వాతావరణం, అక్కడి కొబ్బరి రైతుల జీవన విధానం గమనిస్తుంటే నాకు కొత్త కోణం తట్టిందనుకో. కొబ్బరి కేవలం ఆధ్యాత్మిక ఆరోగ్యప్రదాయం మాత్రమే కాదు, అది ఒక మహత్తరమైన ఆర్థిక వనరు కూడా. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక బృహత్తరమైన వాణిజ్య సామ్రాజ్యం ఈ కొబ్బరి చెట్టు. ఇటు పల్లెల్లోని సన్నకారు రైతుల నుంచి అటు నగరాల్లోని బహుళజాతి కంపెనీల వరకు ఎంతో మంది ఈ కొబ్బరి ఉత్పత్తుల ద్వారా అద్భుతమైన ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. నిజంగా మన ప్రాచీనులు కొబ్బరిని కల్పవృక్షం అని పిలవడంలో ఉన్న అసలైన ఆంతర్యం ఇదేనేమో. కల్పవృక్షం అంటే అడిగినవన్నీ చేది అని అర్థం. కొబ్బరి చెట్టు కూడా అంతే కదా. దాని వేళ్ల నుంచి మొదలుపెట్టి కలప, ఆకులు, పీచు, చిప్ప, లోపల కొబ్బరి, నీళ్లు, ఇలా ప్రతి ఒక్క భాగం డబ్బులు కురిపించే యంత్రమే. మన ఉభయ గోదావరి జిల్లాల్లో, కేరళలో, తమిళనాడులో ఎన్నో లక్షల కుటుంబాలు పూర్తిగా ఈ కొబ్బరి చెట్టు మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. ఈ వాణిజ్య కోణాన్ని శ్రోతలకు చెప్తే వాళ్ళు కొబ్బరికాయని చూసే దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. ముందుగా మనం అత్యంత ప్రాచుర్యం పొందిన కొబ్బరి నూనె కురిడీల వాణిజ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందామంటావు?
0: తప్పకుండానయ్యా. మరొకప్పుడు కొబ్బరి నూనె అంటే కేవలం తలకి రాసుకునే నూనెగా మాత్రమే చాలా మంది భావించేవారు. కానీ నేటి వాణిజ్య ప్రపంచంలో ఎండు కొబ్బరి, కురుడీల నుండి తీసే నూనెకున్న డిమాండ్ అంత ఇంత కాదు. వంట నూనెగా దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ పేరుతో రసాయనాలు వాడకుండా స్వచ్ఛంగా తీసే కొబ్బరి నూనెకు పాశ్చాత్య దేశాల్లో అంతర్జాతీయ మార్కెట్లో లీటరుకు 1,000 రూపాయల ధర పలుకుతోంది. సౌందర్య సాధనాల తయారీలు అంటే సబ్బులు, షాంపూలు, ఫేస్ క్రీమ్లు, లిప్ బామ్స్ తయారీలు ప్రధాన ముడిసరుకు ఈ కొబ్బరి నూనె. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కొబ్బరి నూనె ఆధారిత ఉత్పత్తులతో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. మరిదంతా పరోక్షంగా మన కొబ్బరి రైతులకు ఆర్థిక బలాన్ని కూడా ఇస్తోంది.
1: అవునమ్మా, ఇక ఆ పచ్చి కొబ్బరి గురించి చూస్తే బేకరీ పరిశ్రమ, ఆహార పరిశ్రమ పూర్తిగా దాని చుట్టూనే అల్లుకుని ఉన్నాయి. ఎండు కొబ్బరి పొడి అంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్ల తయారీలో విపరీతంగా వాడుతూ ఉన్నారు. కొబ్బరి పాలు, కొబ్బరి పాల పొడికి కూడా మార్కెట్లో గిరాకీ పెరిగింది. లాక్టోస్ పడిన వాళ్ళు ఆవు పాలకి బదులుగా కొబ్బరి పాలను వాడుతూ ఉన్నారు. ఈ ఉత్పత్తులన్నింటినీ ప్యాక్ చేసి విదేశాలకి ఎగుమతి చేయడం ద్వారా ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలు లక్షల్లో ఆదాయం గడిస్తూ ఉన్నారు. కేవలం కడుపు నింపే ఆహారంగానే కాకుండా జేబు నింపే అద్భుతమైన వ్యాపార అవకాశంగా కొబ్బరి మారిపోయింది.
0: ఇక కొబ్బరి పీచు పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం తీసి పడేసే ఆ పీచు ఈరోజు ఒక అతిపెద్ద పారిశ్రామిక రంగానికి మూలాధారం. ముఖ్యంగా మన కోస్తా జిల్లాల్లో ఎంతో మంది గ్రామీణ మహిళలు ఈ కాయిర్ ఇండస్ట్రీ కొబ్బరి పీచు పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ పీచును నానబెట్టి యంత్రాల ద్వారా తీగలగా మలచి బలమైన తాళ్లు తయారు చేస్తారు. ఆ తాళ్లతో కాలిచాపలు, డోర్ మ్యాట్లు, జియో టెక్స్టైల్స్, కార్పెట్స్ అలుతారు. అంతేకాదు ఆధునిక బెడ్లు, కుషన్లు తయారీలో వాడే రబ్బరైజ్డ్ కాయిర్ మ్యాట్రస్లకు మార్కెట్లో ఎంతో గిరాకీ ఉందో మనందరికీ తెలిసిందే. మరొకప్పుడు కేవలం చెత్తగా పారేసిన పీచు నేడు వేలాది కుటుంబాలకు అన్నం పెడుతుంది.
1: అవునమ్మా, ఆ పీచు పరిశ్రమలో మరో అద్భుతమైన ఆవిష్కరణ కోకోపిట్. కొబ్బరి పీచును ప్రాసెస్ చేసేటప్పుడు రాలే పొడిని కోకోపిట్ అంటారు. ఈ రోజుల్లో నగరాల్లో టెర్రస్ గార్డెన్లు పెంచుకునే వారికి, నర్సరీల్లో మొక్కలు పెంచేవాళ్ళకి మట్టికి బదులుగా ఈ కోకోపిట్ ఒక సంజీవనిలా మారిపోయింది. మట్టి కంటే తక్కువ బరువుగా ఉంటూ నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే గుణం దీని సొంతం. ఈ కోకోపిట్ బ్లాక్లను తయారు చేసి ఇజ్రాయెల్, అమెరికా లాంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు టన్నుల కొద్దీ ఎగుమతి చేస్తూ మన స్థానిక వ్యాపారులు కోట్ల రూపాయల విదేశీ మార్క ద్రవ్యాన్ని మన దేశానికి రప్పిస్తూ ఉన్నారు.
0: ఇక కొబ్బరి చిప్పలు

0: చేతి వృత్తుల గురించి వింటే శ్రోతలు మరింత ఆశ్చర్యపోతారనుకో. మరి కొబ్బరికాయ కొట్టాక మనం అవసరానికి వాడేసుకుని ఆ చిప్పల్ని పొయ్యిలో పడేస్తాం. కానీ ఆ చిప్పల వెనుక ఉన్న వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. మరి కొబ్బరి చిప్పలతో ఎంతో అందమైన అలంకరణ వస్తువులు, కీ చైన్లు, ఆట బొమ్మలు, ఐస్ క్రీమ్ కప్పులు, గరిటెలు తయారు చేస్తూ ఎంతో మంది కళాకారులు అద్భుతమైన ఆదాయం పొందుతున్నారు. మరి అన్నింటికంటే ముఖ్యంగా ఈ కొబ్బరి చిప్పలను మండించి యాక్టివేటెడ్ కార్బన్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. మన ఇళ్లలో వాడే వాటర్ ప్యూరిఫైర్లలో నీటిని శుభ్రం చేయడానికి, ఎయిర్ ఫిల్టర్లలో గాలిని శుభ్రం చేయడానికి, ఫేస్ వాష్లలో ముఖంపై ఉన్న మలినాలను తొలగించడానికి ఈ యాక్టివేటెడ్ కార్బన్ ని వాడతారు. ఒక్క కొబ్బరి చిప్పలు ఇన్ని వాణిజ్య రహస్యాలు దాగున్నాయంటే నమ్మశక్యం కావడం లేదు కదా.
1: అవునమ్మా, నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఇక వ్యవసాయ పరంగా చూస్తే కొబ్బరి చెట్టు మొదలు నుంచి ఆకుల వరకు ప్రతీది ఉపయోగమే. కొబ్బరి ఆకుల్ని అల్లి పూరుగడిసలపైన కప్పుగా వేస్తారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ ఇవే సహజమైన ఏసీలు. ఆకుల మధ్య ఉండే ఈనెలతో చీపుర్లు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. అలాగే బాగా ముదిరిన కొబ్బరి చెట్టు కలపని ఇళ్ల నిర్మాణంలో దూలాలుగా, ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఆధునిక కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కొబ్బరి ఆకులతో కలపతో ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేస్తూ మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు ఈ స్థానిక వ్యాపారులు.
0: మరి ఇంకా చెప్పుకోవాలంటే కొబ్బరి బొండ నీళ్ల వ్యాపారం. మరి వేసవికాలం వస్తే చాలు, రోడ్ల పక్కన వేలాది మంది చిరు వ్యాపారులు కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతికతతో ఆ లేత కొబ్బరి నీళ్లను ఎలక్ట్రోలైట్స్ నష్టపోకుండా టెట్రాప్యాక్లలో స్పోర్ట్స్ డ్రింకుగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అలానే కొబ్బరి పూత నుంచి వచ్చే నీరా అనే స్వచ్ఛమైన పానీయం కూడా ఎంతో ఆరోగ్యకరం. ఆ నీరా నుంచి కొబ్బరి బెల్లం, కొబ్బరి చక్కెర తయారు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు సాధారణ చక్కెర కంటే ఈ కొబ్బరి చక్కెరను వాడటానికి ఆసక్తి చూపడంతో దీనికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది.
1: నువ్వు చెప్పిన విశేషాలు అన్ని వింటుంటేనమ్మా, కొబ్బరి చెట్టు అనేది ఒక ప్రకృతి ప్రసాదించిన పచ్చని ఫ్యాక్టరీలా అనిపిస్తుంది. ఎటువంటి యంత్రాలు, కాలుష్యం లేకుండా భూమి, నీరు, సూర్యరశ్మిని మాత్రమే తీసుకుని మానవాళికి ఇన్ని రకాల వాణిజ్య ఉత్పత్తులను అందిస్తున్న ఏకైక వృక్షం బహుశా కొబ్బరి చెట్టు మాత్రమేనేమో. ఒక సాధారణ రైతు తన పొలంలో కొబ్బరి మొక్క నాటితే అది కేవలం అతనికి మాత్రమే కాకుండా ఆ చెట్టు పెరిగి పెద్దయ్యాక దాని నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా కూలీలకు, వ్యాపారులకు, రవాణా రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు, ఇలా సమాజంలోని ఎన్నో వర్గాలకి ఆదాయాన్ని పంచుతుంది. ఇంతటి ఆర్థిక వ్యవస్థను, తనలో దాచుకున్న కొబ్బరి చెట్టును మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
0: మన తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా తీర ప్రాంత పల్లెల జీవన విధానంలో కొబ్బరి పోషిస్తున్న పాత్ర అనిర్వచ్యమైంది. కేవలం పూజలకు, శుభకార్యాలకే పరిమితం కాకుండా ఆధునిక వాణిజ్య ప్రపంచంలో ఎన్నో వస్తువుల రూపంలో మన ముందుకొస్తున్న కొబ్బరి ప్రాధాన్యతని మన శ్రోతలందరూ మరింతగా గౌరవిస్తారని ప్రగాఢంగా నమ్ముదాం. మరి మన యువత కూడా ఈ కొబ్బరి ఆధారిత పరిశ్రమల వైపు దృష్టి సారిస్తే ఎన్నో కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చి మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
1: అవునమ్మా, ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ఆధునిక సాంకేతికతతో జోడించి ఎలా ఆర్థిక ప్రగతి సాధించవచ్చో కొబ్బరి చెట్టు మనకి ప్రత్యక్షంగా నేర్పిస్తుంది. ఆ కల్పవృక్షం అందించే ప్రతి శకలాన్ని వాణిజ్య రత్నంగా మలుచుకుందాం. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుందాం. మన అనునిత్య జీవితంలో ఒక చిన్న కొబ్బరికాయ ఎంతటి అద్భుతమైన పవిత్రతని, ఆధ్యాత్మిక తత్వాన్ని, అమూల్యమైన ఆరోగ్యాన్ని, వేల కోట్ల ఆర్థిక సుసంపన్నతని నింపుకుందో దైవ సన్నిధిలో స్వచ్ఛమైన ఆత్మ నివేదనకి ప్రతీకగా నిలిచే ఈ శ్రీఫలం పల్లెల్లో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక వెలుగులు నింపే కల్ప వృక్షంగా వర్ధిల్లుతోంది.
0: మన సంస్కృతికి శోభను, మన శరీరానికి శక్తిని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇచ్చే కొబ్బరి చెట్లను మనం మరింతగా నాటుకుందాం, అలానే కాపాడుకుందాం. పర్యావరణ హితమైన స్వచ్ఛమైన కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ మన మాతృభూమి అందించిన ఈ అద్భుత ప్రకృతి ప్రసాదాన్ని గౌరవిద్దాం. బిజినెస్ మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి కొబ్బరి యొక్క విశిష్టత గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో.

0: ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: శరణమయ్యప్ప.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
4: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే ఒక మంచి శ్లోకం అండి. మరి అదేంటంటే నారికేళ సమాకార దృశ్యంతేపి సజ్జన అన్ని బదిరికాకార బహిరేవ మనోహర. అంటే సజ్జనుడు మరి కొబ్బరికాయలా పైకి కఠినంగా ఉంటాడు, లోపల తీయటి గుజ్జుంటుంది. అలానే సజ్జనుడు కఠినత్వం వెనుక అతని మృదువైన మంచి మనస్సు అనేది దాగి ఉంటుంది. కానీ దుర్జనుడు మాత్రం

పైకి చాలా మృదువుగా రేగిపండులా ఆకర్షణీయంగా కనబడతాడు. కానీ మృదువైన రేగిపండులో కఠినమైన గింజుంటుంది. మరి దుర్జనుడు పైకి మాత్రం ఎంత మృదువుగా ఆకర్షణీయంగా కనిపించినా అతని మనస్సు అనేది మరోలా ఉంటుంది. అందుకే సజ్జనుడితో సాంగత్యంగా ఉండాలి, దుర్జనుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అంతే కదండి, అంటే సజ్జనుడికి దుర్జనుడికి తేడా ఏంటంటే, మరి సజ్జనుడు కొబ్బరికాయలా పైకి కఠినంగా ఉంటాడనమాట, కోపంగా కఠినంగా ఉంటాడు, కానీ లోపల తీయటి గుజ్జు ఉంటుంది. అలానే సజ్జనుడి కఠినత్వం వెనుక అతని మృదువైన మంచి మనసు అనేది కూడా దాగుంటుంది. మరి దుర్జనుడు మాత్రం పైకి చాలా మృదువుగా రేగుపండులా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు. కానీ మరి ఆ మృదువైన రేగుపండులో కఠినమైన గింజ ఉంటుంది కదండి, దుర్జనుడు మాత్రం పైకి ఎంత మృదువుగా ఆకర్షణీయంగా కనిపించినా అతని మనస్సు అనేది మాత్రం మరోలా ఉంటుంది. అందుకే సజ్జనులతో సాంగత్యంగా ఉండాలి, దుర్జనులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ నడుపు కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి రేడియో విష్ణు డైరెక్టర్ గారికి, సిబ్బందికి, విజయ మ్యామ్కి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, మరి ఆ రోజు యొక్క విశిష్టత దైవం గురించి మరి వింటుంటే ప్రతిరోజు కూడా మంచి రోజే. మరి ఎంతోమంది అతిథులు నడయాడిన నేల మనది కాబట్టి మంచి పనులు చేయటానికి మంచి రోజులు అవసరం లేదు, ప్రతి క్షణం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి క్షణం మంచి పనులు చేద్దాం, సమాజానికి మంచి మెసేజ్ ఇద్దాం, మన కోసం ఎదుట వ్యక్తి గొప్పగా చెప్పుకునే విధంగా పాటు పడదాం అంటున్నారు. అలానే దృశ్యం చిత్రం నుండి ప్రతిరోజు పండుగ రోజు అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి సృష్టి మొత్తం ద్వంద్వాత్మకమైంది. ప్రకృతిలో పగలు రాత్రి ఎండ వాన ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉంటాయి. అలానే మనిషి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అనేవి తప్పనిసరి. మరన్నింటికీ కూడా శరీరం మనసు తట్టుకోవాలి. ఇది కాల పరీక్ష అంటే నిజానికి సుఖానికి కష్టానికి ఎప్పుడు ఒక పరిమితి అనేది ఉంటుందన్నమాట. మరి సుఖం వెన్నంటి కష్టం కలుగుతుంది, కష్టం పోయిన తర్వాత సుఖం ప్రవేశిస్తుంది. అంటే ఇవేవి కూడా ఎల్లప్పుడూ ఉండేవి కావు. మరి గీతలో భగవానుడు కష్ట సుఖాలు అనిత్యమైనవి, వాటి పట్ల ఓర్పుతో ఉండు అని తెలియజేస్తాడు. మరి భక్తుడైన వాడు ఈ సుఖదుఖాలను సమభావంతో స్వీకరిస్తాడు. సుఖానికి పొంగడు, దుఃఖానికి కుంగడు, స్థిత ప్రజ్ఞత అనేది కలిగి ఉంటాడు. అరణ్యాల్లో అనేక కష్టాలు అనుభవించిన శ్రీరామచంద్రుడే రాక్షస సంహారం చేసి విజయాన్ని సాధించాడు. అలానే మహాభారతంలో అరణ్య అజ్ఞాతవాసాలతో కష్టాలను అనుభవించిన పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో విజేతలయ్యారు. కర్ణుడు అనుభవించిన అవమానాలు శాపాలు, నలమహారాజు ఎదుర్కొన్న బాధలు, సత్యనిష్ట వల్ల హరిశ్చంద్రుడు పడిన కష్టాలు సామాన్యమైనవి కావు. అయినా వారు వాటన్నింటినీ కూడా ధీరోదత్తంగా ఎదుర్కొని కీర్తికాయులుగా నిలిచిపోయారు. అందుకే దుఃఖాలు తరుముకొచ్చినప్పుడు మనోబలంతో ప్రతిఘటిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే అలలు పర్వతాన్ని చలింపచేయలేనట్లుగా ఆ మనిషి అన్నింటికీ కూడా అతీతంగా వ్యవహరిస్తాడు. సుఖమును దుఃఖమును జోడుకోడెలు, అఖిలము గొన్నవారు అడ్డమాడవరు. మరి సుఖదుఖాలు జోడెడ్ల వంటివి, అనుభవజ్ఞుడు దీన్ని కాదనరు అంటాడు అన్నమయ్య. మరి దీన్ని అర్థం చేసుకున్న మనిషి అసలైన భక్తుడు. మరి పల్లానికి ప్రవహించే నీరు రాయి అడ్డం వస్తే పక్కకు తప్పుకుని ముందుకు ప్రవహిస్తుంది. తీవ్రమైన గాలులకు నీటి ప్రవాహపు ఒత్తిడికి తలవంచైనా తట్టుకుని నిలబడుతుంది గడ్డిపోచ. మనిషి కూడా ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని కష్టాలను అధిగమించడానికి ప్రయత్నం. సుఖాలు అనుభవించేటప్పుడు ఆనందంతో విర్రవీకే మనిషికి భగవంతుడు గుర్తుకురాడు. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు తప్ప దిక్కు లేదంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. ఇది మానవ నైసం. ఒకసారి కుంతీదేవితో మరి శ్రీకృష్ణుడు, అత్త నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తా అంటాడు. అప్పుడు కుంతీదేవి, మేం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పరుగులు తీసుకుంటూ మా దగ్గరికి వచ్చావు, సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఒక్కసారైనా వచ్చావా, అందుకే నీ దర్శనం కలిగించే కష్టాలే కావాలి అందని భాగవతం చెప్తోంది. అది నిజమైన భక్తుల ఆలోచన. సుఖంగా ఉన్నప్పుడు అంతా తమ గొప్పే అనుకుని సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వారినో దైవాన్నో అందుకు బాధ్యులుగా చేస్తూ ఉంటారు కొందరు. అహంకారం స్వార్థం వంటి స్వయం కృతాపరాధాలే మనిషిని దుఃఖ వలయంలోకి నెట్టేస్తున్నాయని గ్రహించాలి. పరోపకారం దయ సేవా వంటి సుగుణాలు కలిగి ఎదుటివారి సుఖ సంతోషాల కోసం చేతనైనంత సా

సహాయం చేసేవారి నిత్య సంతోషులుగా ఉంటారు. అదే అసలైన జీవన సాఫల్యత. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇకలా నేనడప కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు నటులు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు నుండి జీడీ సంపత్ కుమార్ గారు, సునీత, దాక్షాయిని, ఐశ్వర్య, నీలిమ, నందు, చిన్ని, రుత్విక మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. శ్రీ మహావిష్ణు రక్ష శ్లోకం అంట తెలుసుకుందామా. జలి రక్షతు వారాహ స్థలి రక్షతు వామనః అటవ్యం నారసింహశ్చ సర్వత్ర పాతు కేశవః. చాలా సింపుల్ కదండి, చాలా చాలా చిన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క రక్ష శ్లోకం, నాలుగే నాలుగు పదాలు. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యం నారసింహశ్చ సర్వత్ర పాతు కేశవః. మరి దీని యొక్క అర్థం ఏంటంటే, ముందుగా జలే రక్షతు వారాహ అంటే నీటిలో శ్రీ వరాహమూర్తి రక్షించుగాక, అంటే నీటిలో ఉన్నప్పుడు వరాహమూర్తి రక్షించుగాక. మరి వరాహావతారంలో స్వామివారు జలరాశిలోకి ప్రవేశించి భూదేవిని ఉద్ధరించినందున జల సంబంధమైన సందర్భంలో వరాహమూర్తిని రక్షకునిగా స్మరిస్తారు. ఇక తర్వాత స్థలే రక్షతు వామనః అంటే భూమిపై వామనమూర్తి రక్షించుగాక. మరి వామనుడు త్రివిక్రమ స్వరూపాన్ని ధరించి తన పాదాలతో సమస్త భువనాలను ఆవరించిన శ్రీ మహావిష్ణువు, అందుకే స్థలంలో వామనమూర్తిని స్మరిస్తూ ఉంటారు. ఇక తర్వాత అటవ్యాం నారసింహశ్చ అంటే అరణ్యంలో శ్రీ నరసింహస్వామి రక్షించుగాక. అటవి అంటే భయాందోళనకు అనిశ్చితికి కారణమయ్యే ప్రదేశం. అలాంటి సందర్భంలో భయాన్ని తొలగించే ఉగ్ర నరసింహ స్వరూపాన్ని రక్షణార్థం స్మరిస్తారు. ఇక సర్వదా పాతు కేశవః అన్ని వైపుల నుండి శ్రీ కేశవుడు రక్షించుగాక. అంటే జలంలో స్థలంలో అరణ్యంలో మాత్రమే కాకుండా సర్వకాలాల్లో సర్వ దిక్కుల నుంచి భగవంతుని యొక్క రక్షణ కలుగుగాక అనే సంపూర్ణ శరణాగతి భావం ఇందులో ఉందన్నమాట. అంటే ఈ శ్లోకం కేవలం ఒక సాధారణ భక్తి వాక్యం కాదు, ఇది భగవంతుని యొక్క అవతారాలను నిర్దిష్టమైన రక్షణ భావంతో స్మరించే శ్లోకంగా వివిధ స్తోత్ర సంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ వామన నరసింహ కేశవ స్వరూపాలను ఆయా సందర్భాల్లో రక్షణకర్తలుగా స్మరిస్తూ చివరిగా సర్వత పాతు కేశవః అని సర్వ దిక్కుల నుండి భగవద్ రక్షణను ప్రార్థించడం ఈ శ్లోకంలోని విశిష్టత అన్నమాట. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నా కదండి. మరి చాలా చాలా సింపుల్ అండి, చాలా చిన్నది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి చదువుకున్నా చదవడం కుదరని వారు కనీసం విన్నా కూడా చాలా చాలా మంచిది అని నేను చెప్తూ ఉంటాను కదా. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యం నారసింహశ్చ సర్వత్ర పాతు కేశవః. ఓకే, మరి దీనికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదా. ఇక నీ నడుపు కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి యనగంటి నాగేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అలానే ఈరోజు కొబ్బరి దినోత్సవం సందర్భంగా మరి నారికేళం గురించి మరి చక్కని ఉపన్యాసంతో మీరు మొదలుపెట్టిన కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. మరి యనగంటి నాగేశ్వరరావు గారు, సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ వీరంతా కూడా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రవచనాల పవిత్రతకు ప్రసంగ కార్యక్రమాల్లో గొప్ప ఆధ్యాత్మిక భగవద్గీత మహాపవిత్రకర గ్రంథం. దాని పవిత్రతను పఠిస్తూ ప్రతి ఒక్కరి పూజా మందిరాల ఇళ్లలో ఉండవలసిన గీతోపదేశం గ్రంథం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం. మరి కొన్ని వేల సంవత్సరాలైన ఈ తరం ఆ తరం అని ఆధునికత మీమాం

ఉపన్యాసానికి తావులేని మహారసరమ్య శ్లోకాలతో పరమాత్మ శ్రీకృష్ణ ఉపదేశ సంక్షిప్త గ్రంథం. యుద్ధఘట్టం ముగిసిన అనంతరం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన మహా అద్భుత ప్రవచనాల పవిత్ర గ్రంథం. కోర్టు సాక్ష్యాలలో ప్రథమ ప్రామాణిక ఆత్మ పరిశీలన సాక్షిక, భవబంధాలు తొలగిన అనంతరం ఆత్మ సాక్షాత్కార పరిపూర్ణత, ప్రామాణికకు తరతరాలుగా ఎనలేని గ్రంథం. భగవద్గీత శ్లోకాలలో ఒక్కొక్కటిగా పారాయణం చేసిన జీవితంలో సద్గతులు ప్రాప్తిస్తాయి అని చెప్పంటున్నారు. మరి అడ్వాన్స్గా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చిన్ని సందేశాన్ని దయచేసి చదివి వినిపించగలరు అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం పాండురంగ మహత్యం చిత్రం నుండి హే కృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి శ్రోతలందరికీ కూడా అడ్వాన్స్గా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుగా. భయ ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఒక సంతకంతో సర్వ ఆస్తిని కూడా దానం చేయొచ్చు, మరొక అగ్గిపుల్ల సర్వం దహనం చేయొచ్చు. అంటే ఆత్మజ్ఞానంతో సర్వకర్మలు కూడా తొలగించుకోవచ్చు. అంటే ఎంత సంపాదించిన ఆస్తినైనా ఒక సంతకంతో దానం చేసేయచ్చు అంతే కదండి. అంటే కొన్ని లారీల కట్టెలను కూడా ఒక చిన్న అగ్గిపుల్లతో దహనం చేయొచ్చు. అలానే అనేక జన్మలుగా పేరుకుపోయిన కర్మ బంధాలను కూడా ఆత్మజ్ఞానం అనే జ్ఞానాగ్ని భస్మం చేయగలదు. మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్తాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని చెప్పబడింది. అంటే జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది.

ఈ అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. మరి ముందుగా సంతకం ఆస్తి తెలుసుకుందాం. ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి వేల ఎకరాల భూమి, ఇళ్ళు, ధనం సంపాదించాడు. కానీ చివరికి ఒకే ఒక్క సంతకం చేసి ఆ ఆస్తినంతా కూడా దానం చేసేశాడు. మరి సంపాదించడానికి దశాబ్దాలు పట్టినా బదిలీ చేయడానికి, దానం చేయడానికి ఒక్క సంతకం చాలు కదండి. ఇక అలాని అగ్గిపుల్ల కట్టెల గుట్ట. మరి వందల క్వింటాల కట్టెలు పేర్చిన వాటిని కాల్చడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. మరి అగ్గిపుల్ల చిన్నదే అయినా దాని ప్రభావం చాలా అపారమైంది. అలానే మూడవది జ్ఞానం, కర్మబంధం. మరి అనేక జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞానం వల్లే కర్మబంధం అనేది ఏర్పడుతుంది. ఒకసారి నిజమైన ఆత్మజ్ఞానం కలిగితే ఆ అజ్ఞానం అనేది తొలగి కర్మబంధం అనేది దశిస్తుంది. ఇక అలానే సూర్యోదయం, చీకటి. మరి రాత్రంతా చీకటి ఉన్నా సూర్యుడు ఉదయించగానే క్షణాల్లో చీకటి అంతా మాయమైపోతుంది. అలానే జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం అంతా అంతరించిపోతుంది. ఇక అలానే లైటు, చీకటి గది. మరి ఏళ్ల తరబడి మూసి ఉన్న చీకటి గదిలో ఒక చిన్న లైటు వెలిగిస్తే చీకటి వెంటనే పారిపోతుంది. మరి చీకటిని తరిమేందుకు కర్రలు అవసరం లేదు కదండి, చిన్న వెలుగు చాలు. ఇక అలానే తాళం చెవి, భారీద్వారం. మరి భారీ ఇనుప తలుపును బలంతో కాకుండా చిన్ని తాళం చెవితో తెరవచ్చు. మరి సరైన జ్ఞానం కూడా అలాంటి తాళం చెవి లాంటిదే కదండి. ఇక అలానే క్షమాపణ, శత్రుత్వం. మరి ఏళ్ల తరబడి కొనసాగిన శత్రుత్వాన్ని ఒక హృదయపూర్వక క్షమాపణ తొలగించేయగలదు కదా. ఇక అలానే విత్తనం, మహావృక్షం. మరి ఒక చిన్న విత్తనం నుంచి పెద్ద వృక్షం పుడుతుంది. ఆ మహావృక్షాన్ని కూడా క్షణాల్లో పడగొట్టచ్చు. ఇక అలానే ఒక నిర్ణయం, జీవిత మార్పు. ఒక చెడు అలవాటును విడిచిపెట్టాలని తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఒక చిన్ని ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఇక అలానే గురువు ఉపదేశం, మోక్ష మార్గం. మరి గురువుగారు చెప్పిన ఒక మహావాక్యం, ఒక ఉపదేశం శిష్యుని జీవితాన్ని మార్చి మోక్ష మార్గంలో నడిపించగలదు. అంటే ఈ ప్రపంచంలో గొప్ప మార్పులు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద పనుల వల్లనే రావు. సరైన సమయంలో చేసిన చిన్ని చర్య కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక సంతకం ఆస్తిని మార్చగలదు. ఒక అగ్గిపుల్ల కట్టెల గుట్టను భస్మం చేయగలదు. అలానే ఆత్మజ్ఞానం అనే జ్ఞానాగ్ని అనేక జన్మల కర్మ బంధాలను భస్మం చేసి జీవునికి ముక్తిని ప్రసాదిస్తుంది. మరి జ్ఞానం లేనివాడు కర్మలకు బానిస, జ్ఞానం పొందినవాడు కర్మలకు అతీతుడు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దనరావు గారు, మనచమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, మంచి మంచి ఆధ్యాత్మిక పురాణ గాథలు, రియల్ స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం రాగం చిత్ర నుండి మహాగణపతి మనసా స్మరామి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటారు అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళా నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ వింటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి హ్యాపీ వెన్స్డే అంటున్నారు. అలానే మా కోసం తమ్ముడు మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు శీర్షిక వచ్చేసి తండా గుండెల్లో వెలిగిన జనసేన వెలుగు అంటున్నారు. మరి అతను కేవలం నటుడు కాదు, తెరపై వెలుగు కాదు, చీకట్లో నలిగే బ్రతుకుల కోసం గళమెత్తిన నాయకుడు పవన్ కాదు, పవనమై వచ్చాడు. మరి తండాల్లో మగ్గే బ్రతుకులకు ఊపిరై వచ్చాడు. అరకు కొండల్లో, ఏజెన్సీ గూడాల్లో, చెంచుల గుడిసెల్లో, లంబాడీ తండాల్లో, అతని అడుగుజాడల్లో మానవత్వం పరిమళించింది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు కాదు, కొండ జాతుల ఆత్మగౌరవం తిరిగి పుట్టినరోజు, తండాల గుండెల్లో వెలుగు పుట్టినరోజు అంటున్నారు. అలానే గిరిపుత్రుల ఆశయ జ్యోతి అని చెప్పంటున్నారు. మరి అలానే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఏదైనా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరో మరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి సెప్టెంబర్ 2 అనగా ఈరోజు ప్రముఖ కథానాయకుడు, నిర్మాత, అంజనా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు, అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను నటించిన అగ్ర నటుల్లో ఒకరైన మన ఎన్టీ రామారావు గారు నా చిత్రాలను చూసి నన్నెంతగానో ఆదరించి ఆశీర్వదించిన నా తెలుగు ప్రజల రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనే భావంతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలందించి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందుకు సాగించిన మనందరి అన్నగారైన నందమూరి తారక రామారావు గారి బాటలోనూ, వారి అన్నగారైన చిరంజీవి గారి బాటలోనూ ఒక పక్క సినిమాల్లో నటిస్తూ సినీ కళామ తల్లికి సేవలందిస్తూనే రాష్ట్ర ప్రజలకు సేవలందించడానికి రాజకీయాల్లోకి విచ్చేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న కొణిదెల కళ్యాణ్ కుమార్ గారు అనగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మరి ఆయన 1971 సెప్టెంబర్ 2 జన్మించారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోమారు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి సందర్భంగా ఆయన నటించిన 3 మార్ చిత్రం నుండి మణిశర్మ గారి స్వరకల్పంలో హేమచంద్ర శ్రీవర్తిని బృందం ఆలపించిన రామజోగి శాస్త్రి గారి సాహిత్యం, మరి శ్రీగంగా నీలాంటి మనసీయవి, జగమేలు శివశంకర అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నిన్నటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మన గారు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విన్హాస్, విత్విన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మా ఊరి మగాడు మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి మరి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం ఖైదీ మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు ఎస్ఎంఎస్ చేశారు. శ్రీ మహావిష్ణు రక్షా శ్లోకం గురించి చాలా చక్కటి

వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రజానాయకుడు, జనసేన పార్టీ అధినేత, మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో స్పర్శ అనే కథను వింటారు. రావుడు, ఒరే రావుడు, అది నాన్నకేక. నేను తుర్రుమన్నాను. ఒరే పైడన్నా, వాడినిలే రాకురా, వాడి పని పడతాను అంటూ పైడన్నను నా మీదకు వదిలారు నాన్నగారు. వాడు నా వైపు రావటం నా కళ్ళబడింది. వయసు పైబడ్డా వడి తగ్గని పరుగు పైడన్నది. చివరికి నే దొరికిపోయా. లటుక్కును పట్టేసుకుని నన్ను నాన్న ముందర హాజరుపరిచాడు. నేను చేసిన తప్పల్లా ఆయన కళ్ళబడకుండా తప్పించుకు తిరగడమే. అప్పుడాయన నాకు వేసే శిక్ష మరేం కాదు, నన్ను గబాలను తీసుకుని వాటేసుకుని నాలుగు ముద్దులు కురిపించటం, వీపున గుమ్మడి పండులా వేసుకుని ఊరేగటం. అది చూసిన పైడన్న అంటాడు, రావుడు బాబుగారు నొగ్గేసి మీరుండనే లేరు బాబు. దానికి జవాబుగా, నాన్న వీడిని ఉద్యోగాలంటూ ఊర్లంటా వెళ్ళనివ్వరా, ఈ పల్లెలోనే అట్టి పెట్టేసి నాకున్న ఆయుర్వేదం అప్పేస్తాను అనేవారు. తిండి గింజలకు కొదవలేని కల్పతరువులాంటి మాగాణి పొలం మాది. ఇంటి చాకిరి అమ్మదైతే అప్పు అన్న ఊసు లేకుండా ఇంత సంసారాన్ని నెట్టుకువచ్చే పూచి నాన్నది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్న సమయాల్లో సైతం అమ్మ అన్నయ్యను నన్ను ఇద్దరు అక్కలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టుకుని సరదా సరదాగా కబుర్లాడేది. అదో రివాజుగా మారింది. నేను ఇంట్లో చిన్నవాణ్ణి. నా సామీప్యం ఎల్లవేళలా కోరుకునేవారు నాన్నగారు. అమ్మా నాన్నల వడి చల్లదనం కమ్మదనం అనుభవిస్తూ అనుభూతుల పులకింతల్లో తేలియాడేవాణ్ణి. నాన్న నా చిటికిన వేలు పట్టుకుని నడిచినప్పుడు అదో హాయి. వెనుకమాలే వచ్చి కళ్ళు మూసుకుని మరీ ఏడిపించాక చేతులు తీశాక కళ్ళు బైర్లు కమ్మినప్పుడు నాన్న పకపకామంటూ నవ్వుతున్న అస్పష్ట రూపం, ఆ తరువాత నన్ను అక్కున చేర్చుకున్నప్పుడు నా ఎదులో కోటి వెన్నెలలు. సాపాటు సమయంలో నేను తిననంటూ మారాం చేస్తే కందిపప్పు అన్నంలో నిండుగా నెయ్యేసి అందులో పంచదార కలిపి ఉండల్లా చుట్టి నా చేత తినిపిస్తుంటే నాలో అంత కోపం మాయమై లొట్టలేస్తూ బుక్కటం చిత్రమైన మరువరాని సన్నివేశం. కసరస్తు చేస్తున్నప్పుడు నన్ను వీపు నుంచుకుని దండీలు తీసేవారు నాన్న. శివరాత్రి అమ్మవారి పండుగ సందర్భాల్లో జనంలో ఎక్కడ తప్పిపోతానోనని నన్ను బుర్రమీదకి ఎక్కించుకుని తిప్పేవారు. నాతో పాటుగా కర్రబిళ్ళ, చెడుగుడు, పరుగు పందెం, దొంగ పోలీస్, ఏడు పెంకులాట, ఓహ్ చెప్పలేం ఎన్నో. మా కళ్లాల్లో పిండారబోసిన వెన్నెల్లో చల్లగాలి పీలుస్తూ చిన్ననాటి ముచ్చట్లు కదలు కదులుగా వినిపించడం, ఇవన్నీ నాన్నకు నాపై ఉన్న ప్రేమతత్వంను తేటదల్లం చేసేవి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్నే తలచేవారు. ఏదైనా ఊరెళ్ళి వస్తే నాకోసమే వెతుకులాట. నాన్ననే కాదు, మా ఇంట్లో నేనంటే అందరికీ ఇష్టమే. అక్కలు చేరదీసేవారు. తీరికున్నప్పుడల్లా అమ్మ సన్నిధి పెన్నిధిలా లభ్యమయ్యేది. అన్నయ్యతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాణ్ణి. ఇదంతా ఒక ఎత్తైతే వేయంతులుగా నాన్న అనురాగ స్పర్శ, బుజ్జగింపు పోకడా, అభిమానించే తీరు వాటికి నేను అత్యధికంగా ఆకర్షితుడనయ్యాను. నన్ను పిలవనిదే ఉండలేకపోయేవారు. మందులకొచ్చే రోగులకు పొట్లాలు కట్టిస్తూ సాయపడేవాణ్ణి. లేహ్యాలు డబ్బాల్లో సర్దేవాణ్ణి. కల్వాల్లో మందులు నూరేవాణ్ణి. నాన్న మట్టిని మాత్రగా మార్చి ఇచ్చిన అమృతంలా పనిచేసేది. ఆత్రోవలోని నా ప్రస్థానం. ఇంటి బాధ్యతలు పొలాలు చూసుకోవటంలో నేను భాగస్థుడినే. బాగా అలసి సులసిన క్షణంలో నన్ను పిలిపించేవారు. ఆయన చెప్పినట్లుగా గోడ ఆసరాగా చేసుకుని వీపు నుండి పాదాల వరకు నడిచేవాణ్ణి. అలా తొక్కితే హాయిగా ఉందనేవారు. ఇంకా నాన్నకు పక్షులంటే ఎంత ప్రేమో. వాటిని తెచ్చి పంజరాల్లో ఉంచి మర్రిపళ్ళు నూకలు గింజలు పెట్టేవారు. చేతిమీద పెట్టుకుని ఆడించేవారు. ఓసారి దిక్కుమాలిన గద్ద ఒకటి వచ్చి పికిలి పిట్టను తన్నుకుపోయింది. ఆ రోజంతా నాన్న ఒక్క మెతుకు ముడితే ఒట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న సంగతులు బోలెడు. అలాంటి నాన్నను పెద్దతనం ఆవహించింది. శక్తి సన్నగిల్లింది. ఆ సరికే అక్కలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. వాళ్ల దూరాభారాలు వారి రాకపోకలను నిబద్ధం చేశాయి. అన్నయ్య కూడా ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయంగా ఉన్నది అమ్మ నేనే. ఎక్కువ సమయం అంటిపెట్టుకుని ఉండటానికి అమ్మకు వీలయ్యేది కాదు. రైతులకు అన్నాలు వండిపెట్టడాలు, పశువులకి పాలు

తీయించడాలు వగేరాలు. ఆసరికే మందులు నూరే పేడన్నా కాలం చేశాడు. మరో పనివాడు కుదిరేదాకా కూడా ఆ పని నాదే. హోరుమంటూ కురిసే వర్షాల వల్ల జబ్బులు విలయతాండవం చేశాయి. రోగులు రాకపోకలు ఎక్కువయ్యాయి. అసలే నాన్నకు అనారోగ్యం. మూలుగుతూనే మందులు సూచించేవారు. నా పరిజ్ఞానం మీద నాడు చూసి మందులిచ్చేవాణ్ణి. నాన్నగారు, మిమ్మల్ని ఎవరైనా డాక్టర్కి చూపిస్తాను అని బాధగా అన్నాను. అంత నీరసంలోనూ కోపంతో కదిలిపోయారు. ఇంటి మందులు తప్ప నేనేం మింగలేనురా. వేలాది మందికి పునర్జన్మను ఇచ్చిన దివ్య ఔషధాలు రైవి. నాకు కావలసింది నువ్వు నా దగ్గరుండటమే. నీ స్పర్శ నాకుంటే చాలు, 10 కాలాలు బతికేస్తాను. అదే నువ్వు నాకిచ్చే మందు అని నన్ను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజూ నేను ఆయన పాదాలను వెత్తేవాణ్ణి. శరీరాన్ని మృదువుగా స్పృశించేవాణ్ణి. క్షణక్షణం నాన్నకు తోడుగా మసిలాను అనేకంటే ఆయన సేవలో తరించానటం బావుంటుంది. నేనెలా కాళ్లు పడుతుంటే చల్లగా నిద్రలోకి జారుకునేవారు. ఒక్కోసారి తెల్లారుజామున ములుగుతుంటే అమ్మను లేపటమెందుకని నేనే కాళ్లు రాసేవాడిని. రాను రాను నాన్న శరీరం అనారోగ్యానికి బానిసగా మారింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న మాటను నిజంచేస్తూ మా మందులేవి ఆయన రోగాలను ఎదుర్కోలేక వీగిపోయాయి. చివరి క్షణాలు నాన్నమీదకు ముంచుకురావటం ముమ్మరమైంది. ఆ క్షణం అమ్మ బావురమంటూ ఏడుస్తుంటే నన్ను వదలకుండా గట్టిగా పట్టుకుని గుండెల మీదకు లాక్కున్నారు. ఒరే, నువ్వు పెళ్లాడాక నీ పిల్లలతో సన్నిహితంగా ఉండు. నీ కమ్మని స్పర్శ వారికి అందించు. అంతిమంగా నాన్న నోటి నుండి వెలువడిన అమృత వాక్యాలవి. క్రమేపీ మృత్యు వికటాట్టహాసం యమగడియలను విశృంఖలం చేసి గుండెల్లో సడికి చోటు లేకుండా చేసింది. కబురందుకుని అంతా వచ్చారు. అంతిమ సంస్కారాల నుండి అపర కర్మల దాకా సవ్యంగా జరిగాయి. వాళ్లంతా తీసుకువెళతామన్నా ఆ ఇంటిని నన్ను వదిలి వెళ్లటం అమ్మకు సుతారాము ఇష్టంలేదు. నాన్న పోయినా ఆయన అందించిన అమృత ఫలం ఆయుర్వేదం ఉనికికి ఎక్కడా భంగపాటు కాలేదు. అక్కలిద్దరూ నాకు చూపిన సంబంధం నాకిష్టమైంది. పల్లవి నా సహచరి అయ్యింది. మా ఇరువరి అన్యోన్య దాంపత్య ఫలం మరుసటి ఏటికి ఒక మగబిడ్డనిచ్చింది. వాడికి నాన్న పేరును ఖరారు చేశాను. పట్టుబట్టి మరి మరో ఏడాదికి పాప పేరు మంజీరా. శ్రీను, మంజీరలు మా కనుల ముందర జిలుగు సీతారాల్లా మెరిసిపోయేవారు. వాళ్లని చూస్తుంటే నా చిన్నతనం జ్ఞాపకం వచ్చేది. ఆయన నన్నెంతగా ముద్దులాడి మురిపించి అక్కున చేర్చుకునేవారు. ఆ అనుభూతులు ఒక్కొక్కటిగా తడిపి తడిపి వదులుతున్నా ఈనాటికి అంటే అతిశయోక్తి కాదేమో. అంతకు పదింతలుగా నా బిడ్డల స్పర్శలో నేను ఈదులాడాలి. ఆటపాటల్లో మాధుర్యాన్ని గ్రోలాలి. సాన్నిహిత్యపు పరిమళాలు ఆగ్రాణించాలి. సరదా కేరింతలు అధ్యాయంలో ప్రతి ఫటసప్తవర్ణ శోభితమై పాసిల్లాలి. పైవన్నీ నా వ్యూహాలు మాత్రమే. శ్రీను, మంజిరలకు అమ్మతనం పంచుతూ తల్లి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తోంది పల్లవి. అందులో సందేహం లేదు. ఇంకా నాన్నగా నేను పిల్లలతో దోబూచులాడాలి. కితకతలు పెట్టి నవ్వుల తుళ్లింతలతో తేలి ఆడించాలి. కనులు మూసి కంగారు పెట్టి ఏడ్చేవాళ్ళని బుజ్జగించి ఒడి చేర్చి లాలించాలి. నేను దోబూచులాడదామని చూస్తే జారిపడతారనేది పల్లవి. కితకతలు పెడితే పేగులు కదిలిపోతాయట. చాటుగా ఉండి కళ్ళు మూస్తే జడుసుకుంటారంటూ అమాంతం ఎత్తుకునిపోయేది. ఒడిలో కూర్చోబెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లి టీవీ ఎదురుగా కుదిసేది. కమ్మని కబుర్లు చెబుదామంటే స్టీరియోలో పాటలు హోరెత్తించేది. మీరు పేషెంట్స్ గొడవ చూసుకోండి, పిల్లల బాధ మీకెందుకు అనేది పల్లవి. అది కాదు పల్లవి, వాళ్లతో సాంగత్యం ఉంటే రాబోయే రోజుల్లో మన మీద వారికి గౌరవం ఆప్యాయత కలుగుతాయి అని వేదనగా అనేవాణ్ణి. చూస్తూ ఊరుకోలేని అమ్మ పల్లవికి నచ్చ చెప్పేది. కాని పల్లవి ధోరణిలో కించెత్తు కూడా మార్పులేదు. ఒకరోజు శ్రీను, మంజీరలను ప్లేహోమ్ స్కూల్లో పడేసింది. ఉదయం 8 పోతే సాయంత్రం 6 చేరేవారు. పీక్కుపోయిన మొహాలతో పిల్లలు. 2 తర్వాత కాన్వెంట్లో జాయిన్ చేయడానికి సన్నాహాలు ప్రారంభం. నేను, అమ్మ ఎంతగా అడ్డుకున్నా ఆమెదే పైచేయి అయింది. మీలా దొంపల బడిలో చదవరు, మిమ్మల్ని మీ నాన్న తన ముందరుండాలంటూ కట్టిపడేయబట్టి మందులు నూరుకుంటూ నాటు వైద్యుడిగా ఉండిపోయారు. మిమ్మల్ని కట్టుకున్న నాకు ఓ హోదా లేకుండా పోయింది. నా పిల్లలు మీలా కాకూడదు. తద్విరుద్ధంగా ఎదురుదాడికి దిగింది. ఆ చిన్నారుల వీపు మీద బండెడు పుస్తకాలు మోసుకెళ్తుంటే తెగ జాలేసేది. అమ్మ మంచితనం, నా అమాయకత్వం రెండు పల్లవి మాటను అప్రతిహతం చేశాయి. ఓసారి పల్లవి లేని సమయంలో పిల్లలిద్దరినీ పిలిచాను. వాళ్లు రానన్నారు. దగ్గరగా వెళ్లి ముద్దుగా మాట్లాడాను. గుమ్మాడమ్మా గుమ్మాడి ఆడిస్తా, ఏనుగమ్మా ఏనుగు అంటూ ఊరేగిస్తా, అరచేతిలో బొంగరం తిప్పుతా, కొబ్బరాకులతో బూరలు తయారు చేసి ఊదిపిస్తా. నా జట్టుంటారా అని వాళ్లకు నా మీద

దృష్టి మరలేలా చేశాను. ఓహ్ అంటూ ఉప్పొంగిపోయారు ఆ పసిమొక్కలు. వీపున వేసుకుని గుమ్మడి పండాట ఆడాను. బొంగరాన్ని గిర్రును తిప్పి అరచేతిలోకి తెచ్చాను. కొబ్బరి ఆకులతో బూరాలు తయారు చేసి ఉదించా. భలే భలే అంటూ హుషారుగా చప్పట్లు జరిచారు పిల్లలు. ఆటల కోలాహలంలో మేముండగా అలవిగాని ఆనందంలో అమ్మ మధ్యన వచ్చింది. పల్లవి పూనకం వచ్చిన భద్రకాళి అమ్మవారిగా రూపెత్తింది. అమూల్యమైన వారి కాలాన్ని నేను హరించానట. ఆ నాటు ఆటలు ఆడించి వారి మనసులను తప్పుదారి పట్టిస్తున్నానట. ఇంకా వినసఖ్యం కాని మాటల తూటాలు ఆ ఇద్దరి పసిమనసుల సంబరానికి సంకెళ్లు పడ్డాయి. బిక్కు బిక్కుమంటూ పుస్తకాల ముందర కూలబడిపోయారు. అది మొదలు నేను పిలిస్తే భయం పట్టుకుంది వాళ్లకు. మా అమ్మను సైతం బిడ్డల దగ్గరకు చేరనిచ్చేది కాదు. సంసారనావ అల్లకల్లోలం కాకూడదని ప్రతిఘటించలేదు. ఈ విషయాలేవి అక్కలకు గాని అన్నయ్యకు గాని తెలియనివ్వలేదు. వాళ్లు ఎప్పుడో వచ్చేవారు, ఆనందంగా గడిపేవారు, ఏవో ఒకటి తెచ్చిస్తుండేవారు. అప్పుడప్పుడు అమ్మ వెళ్లి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేసేది. ఆ సమయంలో నేను అనుభవించిన నిర్లిప్తత అంతా ఇంతా కాదు. పిల్లల దగ్గరగా వెళ్లి మాట్లాడదామన్నా బండెడు హోంవర్క్ చేస్తూ బొర్రెత్తేవారు కాదు. నాన్న అని నూరారా పిలిచే కమ్మనైన పిలుపుకు సిలివేశారు. పిల్లలు పెద్దవుతున్నారు. మీదపడ్డ వయస్సు నా జవసత్వాలను విక్కిరించసాగింది. ఒకప్పటికంటే దిగులు పరివ్యాప్తమవుతుంది. నేను కోరుకున్నదేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నాన్న నుండి నేను పొందిన స్పర్శ, అనుభవాలు, అనుభూతులు, ఆటపాటలు ఇవేమీ నా బిడ్డలకు అందించడంలో కృతకృత్యుణ్ణి కాలేదన్న మనోవేదన చీకటి రాకాసిలా నన్ను చుట్టముట్టింది. నా ఒళ్ళలిసిపోతే నాకు సేవ చేసేందుకు పల్లవి వేసేది వెనుకడిగే. మరి పిల్లలు నుండైనా నాన్న ఏమలా ఉన్నారు అంటూ నోరు విడిచి అడిగినా దాఖలాలు లేవు. నేనెప్పుడైనా ఎండనపడి ఇంటికి చేరితే గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు నా చేతికి అందించాలనుంటుంది. నేను పడుకున్నప్పుడు నా హృదయంపై పడి అల్లుకోవాలనుంటుంది. గాలిపటం కట్టిస్తానన్నా, మట్టితో వినాయకుణ్ణి చేయటం నేర్పవా, ఇసుకలో గుడి కట్టడం చేత కాలేదు, ఎలా గోముగా అభ్యర్థించే భాష నా ఈ పిల్లల్లో కరువైందా? ఎప్పుడు చూసినా చదువు గొడవే. పుస్తకాలతో కుస్తీ పట్లు పట్టే పిల్లలకు గస్తీ కాసే పల్లవి. అదే విదాయకమనుకునేది. అలాంటి సమయాన అమ్మ పోవటంతో ఎక్కడ లేని శూన్యం నాలోనే. శ్రీను మంచిరిల ఉన్నత విద్యకే డబ్బు జల్లాల్సి వచ్చేది. పల్లవికి పిల్లల దృష్టిలో డబ్బు సరఫరా చేసే యంత్రాన్ని మాత్రమే నేను. వాళ్ల నుండి నేను కాంక్షించే మధురస్పర్శ, అనుబంధం, అనురాగం, ఆప్యాయత, అభిమానం వీటి చిరునామా పిల్లల గుండెల్లో లభ్యమవుతుందేమోనన్న గంపెడాస తెల్లముఖం వేస్తున్నదేమిటి? నా మనోయవనికిపై నెలకొన్న అపూర్వ సుందర చిత్రం అలుక్కుపోతుందేమిటి? అనుభూతుల బంగారు పంటలు పండాల్సిన హృదయాలు పూసర క్షేత్రాలుగా మారాయేమిటి? ఇలా ఆలోచనలు జోరీగల్లా సతాయించసాగాయి. శ్రీను మంజిరిలా చదువులయ్యాయి. ఓ సంవత్సరం అటూ ఇటూగా ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యారు. ఇద్దరి జీతాలు భారీగానే ఉన్నాయి. ఆర్డర్స్ ఇంకా చేతికి రాలేదింకా. ఇంతకాలానికి వారికి విరామం దొరికింది. పిల్లలతో గడిపే అద్భుత అవకాశం నాకు దక్కింది. ఏమర్రా, మీరిద్దరి జీవితాలు సరిపడుతున్నాయన్న సంతోషం కంటే మీరు దూరమైపోతున్నారనే బాధ ఎక్కువగా ఉందర్రా. మీరు రాత్రుళ్ళు నిద్రలు మానుకుని చాకరీలు చేస్తే సుఖమెక్కడుంటుందర్రా? వాళ్ల చేతులు పట్టుకుంటూ ఆవేదనగా అన్నాను. ఆపండి డాడీ, మీరు కేవలం నాటువైద్యుడుగాని కాలం వెళ్ళబుచ్చారు. మీ 10 ఏళ్ల ఆదాయం ఓ సంవత్సరంలో సంపాదిస్తాం. ఏదో ఉద్యోగాలొచ్చిన సంతోషంతో మేముంటే మీ వెర్రి ప్రశ్నలతో మమ్మల్ని వేధిస్తున్నారు అని దూరంగా జరిగాడు శ్రీను. మంజీర కూడా అదే ధోరణి. వాళ్ళిద్దరికీ వంతపాట పల్లవిది. నా గుండెల్లో గాబరా ప్రారంభం. లోనికి వెళ్లిపోయి మూడెంకి వేశాను. కాళ్లు జరజరాలాడుతూ గింజేస్తున్నాయి. నిజానికి నాకు ఆ సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయనకు కాళ్లు పీకినప్పుడు కాని ఒంట్లో నలతగా ఉండేటప్పుడు కాని రాముడు ఇలారా అంటూ నన్నే పిలిచేవారు. ఎటువంటి విసుగుదలను కనపరచకుండా వెళ్లి ఆయనకు సేవ చేసేవాణ్ణి. నా స్పర్శను కోరుకోవటం మహత్తర భాగ్యంగా భావించేవాణ్ణి. కాని ఈరోజు పరిస్థితి అందుకు భిన్నం. నాకు కావలసిన స్పర్శ వారికక్కరలేదు. అయినా సరే నేను వారిని చేరువవుతానని కాంక్షిస్తున్నాను. పోనీ నా వంటి పరిస్థితిని చెప్పి ఓసారైనా నా కాళ్లు పట్టమని, సేవ చేయమని బిడ్డల్ని అడిగితే, అది తన కోరికగా చెప్పి వేడుకుంటే, అవును అదే చెయ్యాలి. కడుపున పుట్టిన బిడ్డల నుండి ఓ తండ్రిగా ఆశించటంలో తప్పులేదు. లేచి తొట్టుపడుతూ అడుగులేస్తూ కదిలాను. కళ్ళు తిరుగుతున్నట్లనిపిస్తే గోడ పట్టుకున్నాను. అయినా నాన్నగారేమిటమ్మా పాత చింతకాయ పచ్చడి భావాలతో ఉన్నారు? కంప్యూటర్, ఇంటర్నెట్, ఈమెయిల్స్ తే హవా? శ్రీను గొంతు. ఆయన దగ్గరగా ఉండాలటమ్మా.

0: సమస్యలు ముందు ముందు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండవేమో, నిష్కర్షగా అంటున్న మంజీరా. అయినా మీ నాన్నగారిదంతా చాదస్తుండ్రా, 24 గంటలు ఆయన గారి సేవలు తరించాలట. మీ స్పర్శ కొరవైపోయిందట. అలాంటి మాటలు వింటుంటే తేళ్లు జరులు పాకుతాయనుకో, కోపం ప్రదర్శిస్తున్న పల్లవి. అసలు మాకెంత తలవంపులుగా ఉంటుందో తెలుసా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని అందరూ అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు. నాటు వైద్యుడు అని చెబితే ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా, నాన్నగారికి ఓ హోదా లేదు, పాడు లేదు. ధ్వజమెత్తుతున్న శ్రీను. నేను మెల్లగా వెనక్కి తగ్గిపోతూ నా కోరికను అణగారు చేసుకుని పక్క మీద కూలబడ్డాను. నా శరీరం యావత్తు తుత్తునీలుగా అయిపోసాగింది. శారీరక బాధ గోల్నిల్లుతున్న హృది. నా స్థానం ఏమిటో స్పష్టమైంది. బిడ్డలిద్దరూ ఎద్దేవా చేస్తున్నట్లుగా టైతిక్కలాడుతున్నారు. వెకిలితనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పల్లవి చేస్తలు. క్రమేపీ ముంచుకొస్తున్న నీరసం కారు మేఘంలా కమ్ముకొస్తోంది. అది నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఉనికికి శాశ్వత అడ్డంకిగా నిలిచింది. ఏదో ఓ క్షణం నా మరణం తెలిసి గట్టుతెగిన గోదారిలా పేగుబంధంతో నా మీదపడి ఏడ్చిన ఆ స్పర్శ నాకు అందరాని చందమామ. శ్రోతలు, ఇంతవరకు కథానిక కార్యక్రమంలో స్పర్శ అనే కథను విన్నారు కదండి. మరల తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మంగళవారం సందర్భంగా నాచువారి కూడల్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సాయంత్రం స్వామిని తమలపాకులు, పుష్పాలతో అలంకరించారు. కొత్త బస్టాండ్ వెనుక ఉన్న దాసాంజనేయ స్వామి, శుంకర పద్దయ్య వీధిలో అభయాంజనేయ స్వామి ఆలయాల్లో సహస్రనామ పూజలు చేశారు. దేశంలో కోట్లాది కుటుంబాలను ఆర్థిక భీమా భరోసాను ఎల్ఐసి కల్పిస్తోందని ఆ సంస్థ సీనియర్ అభివృద్ధి అధికారి వర్ధనపు విజయ్ కుమార్ అన్నారు. భీమవరం KGRL కళాశాల ప్రాంగణంలో ఎల్ఐసి వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భీమా పథకాలు, వాటి విధి విధానాలపై అవగాహన కల్పించారు. పెన్నాడ అగ్రహారంలోని బైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో NSS యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ధరణి బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యురాలు చుండూరి మల్లేశ్వరి పాల్గొని రక్తదాన విశిష్టతను విద్యార్థులకు వివరించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు 3 విభాగాల్లో ఉత్తమ అవార్డులు లభించాయి. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ శివ రామభద్రిరాజు, గత జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వీటికి సంబంధించిన పథకాలు, జ్ఞాపికలు అందుకున్నారు. ఉత్తమ నూతన జిల్లా విభాగంలో బంగారు పథకం దక్కింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపును నియంత్రించేందుకు ప్రతి బస్తాకు ప్రత్యేకంగా QR కోడ్ ట్యాగ్ ఏర్పాటు చేసింది. దీంతో పట్టుబడిన రేషన్ బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయో సులువుగా గుర్తించే అవకాశం ఉంది. గోదాముల నుంచి ఎన్ని బస్తాలైతే చౌక దుకాణానికి వచ్చాయో వాటికి ఉన్న QR కోడ్లను సంబంధిత డీలర్ స్కాన్ చేయాలి. తద్వారా బియ్యం ఏ ప్రాంతానికి ఏ డీలర్కు కేటాయించిందనే వివరాలు సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. అక్రమంగా తరలించే బియ్యం పట్టుబడితే QR కోడ్ ఆధారంగా దాని మూలాలు గుర్తించి చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. ఇక దుకాణం వద్ద పంపిణీలో భాగంగా బస్తా ఊడదీసిన సందర్భంలోనూ మరోసారి స్కాన్ చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియలో చౌక దుకాణాలకు ఇప్పటికే చేరాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు కార్డుదారులకు బియ్యం సక్రమంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్టేర్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం స్థాపించి ఇప్పటికే 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 2 ఏళ్లుగా శతాబ్ది వేడుకల నిర్వహణకు ప్రయత్నిస్తున్నామని, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ PV సత్యనారాయణ అన్నారు. స్థానిక పరిశోధనా స్థానాన్ని ఉపకులపతి ఆధ్వర్యంలో

0: విశ్వవిద్యాలయ అధికారులతో కూడిన బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెలాఖరున వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. అక్టోబర్ మొదటి వారంలో పరిశోధనా స్థానం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. 35 లక్షల రూపాయల వ్యయంతో పరిశోధనా స్థానం ప్రాంగణంలో రోడ్ల నిర్మాణం, రైతుల ఆర్థిక సహకారంతో 25 లక్షల అంచనాతో ఆర్చి సమావేశ మందిరం, సమాచార కేంద్రం నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. శిథిల భవనాలు, తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ పాఠాలు నేర్చుకోవలసిన దుస్థితికి ఇక తెరపడనుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణాల్లో శౌచాలయాలు, వంటగదులను తొలగించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలగింపు కోసం గుర్తించిన పాఠశాలలను ఇంజనీరింగ్ విభాగం ఏఈ, ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, సమగ్ర శిక్షాధికారుల బృందాలు పరిశీలించి తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాయి. ఈ నివేదిక ఆధారంగా శిథిల భవనాలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి కూల్చేస్తారు. ఆయా భవనాల్లో చదువుతున్న విద్యార్థులను సమీప పాఠశాలలకు పంపిస్తారు. సాగు వ్యయం భారీగా పెరగడంతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రంగంపై మేత ధరల రూపంలో మరో పిడుగు పడింది. మేత ధరల పెంపు అంశంపై ఆగస్టు 31న ప్రభుత్వం, ఆక్వా రైతులు, మేత ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో విజయవాడలో సమావేశం జరగాల్సి ఉంది. దీనిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఓ నిర్ణయం తీసుకుంటారని సాగుదారులు భావించారు. కానీ ఈ సమావేశం వాయిదా పడగా తయారీ సంస్థలు మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మేత ధరను కిలోకు 9 వరకు పెంచాయి. మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు తెలియజేయాలనే యోచనతో జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మావుళ్లమ్మ ఆలయ అధికారి బిఎం నగేష్ అన్నారు. మావుళ్లమ్మ కళా వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్సవల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. విధుల్లో సమర్థవంతంగా సేవలందించిన వారికి ఉత్తమ గుర్తింపు ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వ్యవసాయ శాఖ జిల్లాధికారి జడ్ వెంకటేశ్వరరావు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందగా భీమవరంలో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరరావు దంపతులను కలెక్టర్తో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ శాఖ అధికారిగా రైతులకు సత్వరం సేవలందేలా ఆయన కృషి చేశారని ప్రశంసించారు. నాణ్యమైన పరిశోధనలతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఐఐటి హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ నీట్ పరిశోధన విభాగం ఐఐసి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పరిశోధన అభివృద్ధిపై ఆచార్యులు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ, జీకేసి ఐఈటి మాల్డా మాజీ డైరెక్టర్ పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. పరిశోధనలో నైతిక విలువలు పాటించడం అత్యంత ప్రాధాన్యమని, నిధుల సాధనకు సమర్థవంతమైన పరిశోధనా ప్రతిపాదనలు కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. భీమవరం మండలంలోని తోకతిప్ప గ్రామంలో ఇళ్లలో వాడేసిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎనమదూరు డ్రైన్లో వేస్తూ ఉన్నారు. మరోప్రక్క భీమవరం పట్టణం, గొల్లవానితిప్ప గ్రామాల్లో ఎనమదూరు పరీవాహక ప్రాంతాలలో ప్రక్షాళన పేరుతో సుమారు 34 లక్షల రూపాయలతో ప్రొక్రెయిన్ల సహాయంతో కిక్కస, పూడిక తొలగింపు పనులను చేపట్టారు. తోకతిప్ప గ్రామంలో గతంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పంట కాలువ గట్టు వద్ద వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెత్తను గ్రామంలోని బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ల సహాయంతో డంప్ చేయడం, అటువైపు వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు ఒక పక్క ఎనమదూరు ప్రక్షాళన పేరుతో కిక్కస, పుడిక తొలగిస్తూ ఉంటే మరోపక్క తోకతిప్పలో ఎనమదూరు గట్టిపై చెత్త డంపు చేయడం విచారకరమని పలువురు పేర్కొంటూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాక సమాజంలోనూ పవర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఏకైక పేరు. ఒకవైపు తనదైన విలక్షణమైన బ్యానరిజంతో, ట్రెండ్ సెట్ చేసే స్టైల్తో, యూత్ను ఊపేసే యాక్షన్తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో పవర్ స్టార్గా చెరగని ముద్రవేసిన నటుడు. మరోవైపు ప్రజాసేవే పరమావధిగా జనసేన పార్టీని స్థాపించి పిఠాపురం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజాక్షేమం కోసం అడుగులు వేస్తున్న మహోన్నత నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వెండి తెరపై ఆయన చూపించిన నటన, ఆయన సృష్టించిన సంచలనాలు, ఆయన మహోజ్వలమైన సినీ ప్రస్థానం గురించిన విశేషాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర రంగాన పవర్ స్టార్గా కోట్ల మంది గుండెల్లో చెరగని ముద్రవేసి ఇప్పుడు ప్రజా నాయకుడిగా సరికొత్త చరిత్రను లిఖిస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం నిజంగానే ఒక ప్రపంచనం. నటుడిగా, సినీ నిర్మాతగా, దర్శకుడిగా వెండి తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్, మేనరిజంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయన. తొలి ప్రేమ, తమ్ముడు, భద్రి, ఖుషి వంటి సినిమాలతో యువతను ఊపేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్లతో తన సత్తచాటారు. కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం జనసేన రాజకీయ పార్టీని స్థాపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలు తనదైన ఉత్తరవేస్తున్నారు. వెండి తెరపై పవర్ స్టార్గా కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకుని ఇప్పుడు పాలనలో ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రయాణం ఎంతటి స్ఫూర్తిదాయకమైందో. నటుడిగా వెండి తెరకు పరిచయమైన తొలి రోజుల్లోనే తన ప్రత్యేకమైన స్టైల్, నటనతో టాలీవుడ్లో ఒక ప్రపంచాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత గోకులంలో సీతతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1999 ఏ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రేమ చిత్రం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. జాతీయ అవార్డుతో పాటు ఏకంగా 6 డందీ అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ఆ వెంటనే వచ్చిన తమ్ముడు సినిమాలు, కిక్ బాక్సర్గా ఆయన చూపించిన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్, మేనరిజం యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో సరికొత్త స్టైల్ను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ గారు 2001 వచ్చిన ఖుషీ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆ సంవత్సరం అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచి ఆయన్ను యూత్ ఐకాన్గా నిలబెట్టింది. అదే సమయంలో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఆయన వ్యవహరించారు. మరి కేవలం నటనకే పరిమితం కాకుండా కథనం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్, కొరియోగ్రఫీ ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటారు. జానీ చిత్రానికి స్వయంగా

దర్శకత్వం వహించిన ఆయన గుడుంబ శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఫైట్స్, పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ఇక తర్వాత బాలు, బంగారం, అన్నవరం వంటి యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. ఇక 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం తెలుగు సినీ చరిత్రలోని రికార్డ్ స్థాయిలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇక తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో పులి, జయంతి పరార్జీతు, తీన్మార్క్, విష్ణువర్ధన్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామా పంజా వంటి వైవిధ్యభరిత చిత్రాల్లో నటించారు. ఇక 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుని ఆ సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 2వ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్తో కెమెరామెన్ గంగతో రాంబాబు చేశారు. ఇక 2013లో త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేదే చిత్రం విడుదలకు ముందే పైరసీ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ అధిగమించి ఆల్ టైమ్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక తర్వాత 2014లో స్టార్ ఇండియా సర్వేలో భారతదేశంలోని టాప్ 5 హీరోల్లో ఒకరిగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారితో కలిసి గోపాల గోపాల, ఆ తర్వాత సర్దార్, గబ్బర్ సింగ్, కాటమరాయుడు మరియు తన 25వ చిత్రంగా వచ్చిన అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించారు. మరి కొంత విరామం తర్వాత 2021లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రకని దర్శకత్వంలో సాయి ధరంతేజ్తో కలిసి బ్రో మరియు సుజీత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన ఓజీ వంటి వరుస భారీ చిత్రాలతో అలరిస్తున్నారు.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఒక వ్యక్తి నటుడిగా శిఖరాగ్రాన నిలవడం వేరు, కానీ కోట్లాది మంది హృదయాల్లో ఒక ఆలోచనగా, ఒక స్ఫూర్తిగా నిలిచిపోవడం చాలా అరుదైన విషయం. ఆ అరుదైన వ్యక్తిత్వమే పవన్ కళ్యాణ్ గారు. వెండి తెరపై ఆయన కనిపించే విధానం చాలా ప్రత్యేకమైంది. ఆయన కంటి చూపులో ఒక నిజాయితీ, ఆయన సంభాషణలో ఒక గంభీరత, ఆయన నడకలో ఒక ఆకర్షణీయమైన రాజసం కనిపిస్తాయి. స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తుంటే థియేటర్లో మోగే ఈలలు, చప్పట్లు ఆయన సంపాదించుకున్న అపరితమైన అభిమానానికి నిదర్శనం. ఆకట్టుకునే నటనతో పాటు ఫైట్స్ లో ఆయన చూపించే మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం స్వయంగా పాటలకి, యాక్షన్ సన్నివేశాలకి కొరియోగ్రఫీ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఆయన్ను ఒక సంపూర్ణ కళాకారుడుగా నిలబెట్టాయి. అయితే ఆయన ప్రభావం కేవలం సినిమా స్క్రీన్ కి పరిమితం కాలేదు. చిత్రసీమలో తిరుగులేని స్టాండమ్ ను అనుభవిస్తున్న సమయంలో కూడా సమాజంలో మార్పు కోసం, సామాన్యుడి గొంతుకగా నిలవడం కోసం తన కంఫర్ట్ జోన్ ను వదిలి బయటకు వచ్చారు. విజయం వచ్చినా, ఓటమి ఎదురైనా ఒక్క క్షణం కూడా వెనుకడుగు వేయకుండా ప్రజాసేవే పరమావధిగా ఆయన చూపించిన సహనం, పట్టుదల ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తిదాయకం. సాధారణ నటుడిగా మొదలై అశేష జనవాహిని గుండెల్లో స్థానం సంపాదించి చివరికి శాసనసభ్యుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక సంచలనం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే ధైర్యం ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని పవన్ కళ్యాణ్ గారు తన జీవితం ద్వారా నిరూపించారు. తెలుగు చలనచిత్ర ప్రపంచంలో నటనకు ఒక కొత్త భాషను, కొత్త బాడీ లాంగ్వేజ్ ను పరిచయం చేసిన నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆయన నటనా శైలి, ఆయన ప్రతి సినిమాలో చూపించే విలక్షణమైన మేనరిజం, దశాబ్దాలు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో పచ్చగా నిలిచిపోయిన ఆయన ఐకానిక్ పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ గారి నటనా విధానం చాలా ప్రత్యేకమైంది. ఆయన కేవలం సంభాషణలు చెప్పి వెళ్లిపోయే నటుడు కాదు. డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన చూపించే చూపులు, ముఖంలో మారే అభినయం, స్వరంలో ఉండే ఒక రకమైన బేస్ మరియు ఆవేశం శ్రోతల్ని, ప్రేక్షకుల్ని థియేటర్లలో సీట్ల అంచులపై కూర్చోబెడతాయి. సాధారణంగా నాటకీయత ఎక్కువగా ఉండే చలనచిత్ర రంగంలో ఎంతో సహజంగా మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే అవసరమైనప్పుడు ఒక అగ్ని పర్వతంలా బద్దలయ్యే పవర్ ఆయన సొంతం. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకున్న అపారమైన ప్రవేశం వల్ల ఆయన శరీర భాషలో ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ మరియు కదలికల్లో ఒక రాజసం ఉట్టిపడతాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చేసే కరాటే ఫైట్లు, కిక్స్ కేవలం విన్యాసాలుగా కాకుండా ఆ పాత్ర యొక్క ఆక్రోశాన్ని ప్రతిబింబించేలా ఉండటం ఆయన ప్రత్యేకత. ఇక పవన్ కళ్యాణ్ గారి మేనరిజం గురించి చెప్పాలంటే అది టాలీవుడ్ లో ఒక విప్లవం. మెడ వెనుక చేయి వేసుకోవడం, నడుం మీద చేయి పెట్టుకుని నడవడం, కళ్ళజోడు సరిచేసుకునే తీరు, గడ్డం కింద వేలు పెట్టి ఆలోచించడం, సంభాషణల మధ్యలో ఇచ్చే చిన్న చిన్న పాజులు మరియు ఆకస్మికంగా పగలబడి నవ్వే చిరునవ్వు, ఇవన్నీ ఆయన స్వయంగా సృష్టించుకున్న ప్రత్యేక ముద్రలు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఇక 1990ల చివరలు మరియు 2000ల ప్రారంభంలో యువత దుస్తుల శైలిని, హావభావాల్ని, మాట్లాడే విధానాన్ని ఆయన మేనరిజమ్స్ పూర్తిగా మార్చేశాయి. డబుల్ ఫ్యాంట్లు ధరించడం, తలకు రుమాలు కట్టుకోవడం, విభిన్నమైన కటింగ్స్తో జుట్టును దువ్వుకోవడం వంటి ప్రతి చిన్న అంశం ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారిపోయింది. అందుకే ఆయన్ని కేవలం ఒక నటుడిగానే కాకుండా సౌత్ ఇండియాలోని అతిపెద్ద యూత్ ఐకాన్గా అభివర్ణిస్తారు. ఇలా ఆయన పోషించిన పాత్రల విషయానికొస్తే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన మహోన్నతమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి. తొలి ప్రేమ చిత్రంలో ఆయన పోషించిన బాలు పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఆత్మీయమైన పాత్రలో ఒకటి. బాధ్యత లేకుండా తిరిగి ఒక సాధారణ యువకుడు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రేమించిన అమ్మాయి స్వప్నాన్ని నిజం చేయడం కోసం తన ప్రేమను త్యాగం చేసే సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు కనబరిచిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరి కళ్లను చెమ్మగిల్చేలా చేశాయి. అమాయకత్వం, ప్రేమ, ఆవేదన మరియు ఆత్మాభిమానం కలబోసిన బాలు పాత్ర ఆయన కెరీర్కు గట్టి పునాది వేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమాలు సుబ్రహ్మణ్యం తలియా సుబ్బు పాత్ర మరొక మైలురాయి. జాలీగా తిరిగే చిన్న కొడుకుగా, తండ్రి చేత తిట్లు తినే అమాయకుడుగా అలరిస్తూనే అన్నయ్య ప్రమాదానికి గురైనప్పుడు కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి కిక్ బాక్సింగ్ రింగ్లోకి దిగే తమ్ముడిగా ఆయన చూపిన పౌరుషం, కఠోర సాధన వర్ణనాతీతం. ఆ సినిమాలో లేలే లేలే ఆకాశానికి పాటలు ఆయన ఎనర్జీ మరియు క్లైమాక్స్, బాక్సింగ్ ఫైట్లో ఆయన చూపించిన అంకితభావం ప్రేక్షక లోకాన్ని మైమర్పించాయి. ఇక బద్రి చిత్రంలో బద్రీనాథ్గా ఆయన చూపించిన యాటిట్యూడ్ టాలీవుడ్కి పూర్తిగా కొత్త అనుభూతి. పవర్ఫుల్ విలన్ ముందు నిలబడి నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అని చెప్పే ఆ ఒక్క సంభాషణ థియేటర్లో సృష్టించిన సునామీ ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ సినిమాలో ఆయన చూపించిన స్టైల్, యాటిట్యూడ్ మరియు డైలాగ్ డెలివరీ పవన్ కళ్యాణ్ గారికి ఒక తిరుగులేని మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ఇక ఖుషీ చిత్రంలో సిద్ధార్థ్ రాయ్ అలియాస్ సిద్ధుగా ఆయన చేసిన రచ్చ అంత ఇంత కాదు. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ కథలో ఈగో ఉన్న యువకుడిగా, మిత్రురాలికి సహాయం చేసే మంచి మనసున్న స్నేహితుడిగా ఆప్యాయతను, అల్లరిని పండించిన తీరు అద్భుతం. ముఖ్యంగా భూమికతో ఉండే కాంబినేషన్ సీన్స్, ఏ మేరా జహా అనే పాటలు, ఆయన వేసిన స్టెప్పులు మరియు కొండపల్లి బొమ్మ సీన్లు ఆయన మేనరిజం తెలుగు సినీ చరిత్రలోని ఆల్ టైమ్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఇక జల్సా చిత్రంలో సంజయ్ సహుగా ఆయన నటనలో ఒక కొత్త కోణం కనిపించింది. ఒకవైపు నక్సలైట్గా మారి సమాజంలోని అసమానతలపై ఆక్రోశం వెళ్లగక్కే గంభీరమైన భూమిక, మరోవైపు కాలేజ్ కుర్రాడిగా త్రివిక్రమ్, మార్క్ ప్రాస సంభాషణలతో నవ్వులు పోయించే కామెడీ టైమింగ్, ఈ రెండింటినీ ఎంతో సమర్థవంతంగా సమతుల్యం చేస్తూ సంజయ్ సాకు పాత్రకు ప్రాణం పోశారు. అలాగే గబ్బర్ సింగ్ చిత్రంలో కొండవీటి వెంకటరత్నం అలియాస్ గబ్బర్ సింగ్ గా ఆయన చేసిన హంగమా ఒక సంచలనం. నాకు కొంచెం దిక్కుంది, దానికో లెక్కుంది అంటూ కాకి చొక్క జరుపుకుని మాస్ పోలీస్ గా ఆయన చూపించిన ఎనర్జీ అంతవరకున్న బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆ సినిమాలో ఆయన అంత్యాక్షరి సీన్ నుండి కటౌట్ ఫైట్ వరకు ప్రతి

0: సన్నివేశం ఒక పండుగల సాగింది. అత్తారింటికి దారేదలో గౌతమ్ నంద అలియాస్ సిద్ధుగా ఒక శత కోటేశ్వరుడి మనవడిగా విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి డ్రైవర్గా మారే పాత్రలు, ఆయన చూపించిన పరిణతి చెందిన నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. క్లైమాక్స్ సన్నివేశంలో రావు రమేష్ గారితో పోటీపడి ఏడ్చే సన్నివేశంలో ఆయన కనబరిచిన అభినయం ఆయనలోని గొప్ప నటుణ్ణి మరోసారి ఆవిష్కరించింది. ఇక గోపాల గోపాలలు సాక్షాత్తు శ్రీకృష్ణుడి ఆధునిక రూపంగా నవ్వుతూ తత్వాన్ని బోధించే దైవిక పాత్రలు, వకీల్ సాబ్లు సమాజంలో మహిళల హక్కుల కోసం, న్యాయం కోసం కోర్టు గడప తొక్కి వాదించే పవర్ఫుల్ లాయర్ సత్యదేవ్గా, ఇలా ప్రతి పాత్రలోనూ తన మార్క్ నటన్ను భావోద్వేగాలను నింపి వెండి తెరకు మహోజ్వలమైన శోభను తెచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి నటన కేవలం వినోదానికి పరిమితం కాదు, అది ఒక తరం నటులకు స్ఫూర్తి, కోట్ల మంది అభిమానులకు ఒక భావోద్వేగం. తనదైన విలక్షణ నటనా శైలితో, సరికొత్త మేనరిజమ్స్తో వెండి తెరపై కోట్ల మంది హృదయాలను గెలుచుకుని పవర్ స్టార్గా నిలవడమే కాకుండా ప్రజాక్షేమం కోసం, సమగ్ర సమాజ వికాసం కోసం ప్రజా నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మహోన్నతమైన సేవలందిస్తున్న మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు. మరి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున తెలుగు ప్రేక్షకుల అభిమానులందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చూసుకోరా మేరా భాయ్ మొగుడో మొగుడో మొగుడో మొగుడో మొగుడో అంటూ ఎగబడి వస్తుంది హాయ్ హాయ్ రెల్లో దిల్లో.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆగ్రేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అపూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆగ్రేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఏకైక భారత మహిళా కార్ రేసర్ నిఖితా టక్లే గురించి తెలుసుకుందామండి. నిఖిత ఇండోనేషియాలోని ఏపీఆర్సీ 3వ రౌండ్లో సహ డ్రైవర్ సుధీంద్రతో కలిసి ఏపీఆర్సీ RC4, లేడీస్ క్లాస్, సుమతేరా ర్యాలీ RC4 అనే 3 టైటిల్ని గెలుచుకుంది. నవంబర్లో జపాన్లో జరగనున్న ఫైనల్స్కు అర్హత సాధించి దేశంలోనే తొలి మహిళా కార్ రేసింగ్ ఛాంపియన్గా నిలిచింది. పూణేలోని షవాలివాడ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నితిన్ టక్లే ఏకైక కుమార్తె నిఖిత. చిన్నప్పటి నుంచి స్కూల్లో అథ్లెట్గా, ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఎన్నో ట్రోఫీలు గెలుచుకుంది. BBA చేశాక ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటాలజీ కోర్సులు చేసింది. అనుకోకుండా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. నిఖిత తండ్రి తన కూతురు అందరిలా ఉండాలనుకోలేదు, క్రీడల్లో రాణించాలనుకునేవారు. తల్లి కరాటేను కెరియర్గా ఎంచుకోమంది. అయితే ఓసారి నిఖిత తండ్రితో పాటు కార్ రేసింగ్ పోటీలు చూడ్డానికని వెళ్ళింది. అక్కడ కోచ్ చేతన్ శివరామ్ని తొలిసారిగా కలిసిందట. ఆయన మోటార్ స్పోర్ట్స్లో పాల్గొనమని చెప్పారట. వాళ్ళ నాన్నగారు కూడా ప్రోత్సహించడంతో తొలి ప్రయత్నంలోనే 9 ట్రోఫీలు గెలుచుకుంది. దాంతో దీన్నే కెరియర్గా తీసుకోమన్న తండ్రి సూచన మేరకు శిక్షణ తీసుకుని దేశంలోనే తొలి మహిళా రేసర్ ఛాంపియన్గా ఎదిగింది. అలా 18 వయసులో ప్రొఫెషనల్ ర్యాలీ డ్రైవింగ్ అడుగుపెట్టిన 2 99 ట్రోఫీలు గెలుచుకుంది. నిజానికి నిఖిత 2 క్రితమే ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. కొన్ని కారణాల వల్ల ఫైనల్స్కు వెళ్ళలేకపోయింది. ఈసారి ఎలాగైనా వీటిలో రాణించాలనుకుంటోంది. తర్వాత క్లిష్టమైన డకార్ ర్యాలీ, ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్లోనూ పాల్గొనడమే లక్ష్యమంటోంది నిఖిత. మోటార్ స్పోర్ట్స్ అనగానే వేగంగా దూసుకుపోవడమే అంటారంత. కానీ చాలా నేర్చుకోవాలి, ట్రాక్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, మెళకువలు తెలుసుకోవాలి. నా తొలి గురువు నాన్నే. ఆయనతో పాటు భర్త శుభం, గురువు చేతన్ శివరాం, కుటుంబ సభ్యుల సహకార ప్రోత్సాహాలతోనే ఈ రంగంలో రాణిస్తున్నా. అలాగని రేస్ ట్రాక్లో నా ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎత్తుపల్లాలు ఎన్నో ఉన్నాయి. నాగాలాండ్లో జరిగిన జూనియర్ ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్లో నా కార్ స్టీరింగ్ విరిగిపోయింది. మరో పక్క పొగమంచు, పైగా కిందకి దిగే విభాగం. దాంతో వేగం తగ్గించకుండా స్టీరింగ్ని పట్టుకుని ర్యాలీ పూర్తి చేయాలనుకున్నా. ఈలోగా కీ కూడా విరగడంతో బోనెట్ ఎత్తి వైర్ల ద్వారా స్టార్ట్ చేసి ర్యాలీని పూర్తి చేయడమే కాదు, ఆ పోటీల్లో 3 స్థానంలో నిలిచా. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పోటీతత్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ గివప్ చేయకపోవడం, ఇలా రేసింగ్ నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఏ క్రీడలోనైనా ప్రతిరోజు మనది కాదు, ఒకరు గెలుస్తారు ఇంకొకరు ఓడిపోతారు. ఓడిన రోజే గెలుపు మొదలవుతుందని గుర్తించాలి. చేసే పని మీద నమ్మకాన్ని కోల్పోకూడదు, అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న నిఖిత ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదండి. గుంటూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది దార్ల అనుపమ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. సమస్యల నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయి, అనుభవమే పాఠాలు నేర్పిస్తుందనడానికి నేనే ఓ ఉదాహరణ. గతంలో ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగం చేశా. అప్పుడు సివిల్స్కి సిద్ధం అవ్వాలనే ఆలోచనతో కొన్ని నెలలు సెలవు పెట్టా. అయితే తిరిగి ఉద్యోగంలో చేరాక నాకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నతాధికారులు 6 పాటు జీతం రాకుండా ఇబ్బంది పెట్టారు. ఈ పరిస్థితి నా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఒకవేళ నా మీద కుటుంబం ఆధారపడి ఉంటే పరిస్థితి ఏంటి? అందుకే ఆ సంస్థపై పోరాడాలనుకున్నా. అప్పటికే లా పూర్తి చేయడంతో పనిచేస్తున్న సంస్థపై కేసు వేశా. ఏపీలో మొదటి పాష్ కేసు ఇది. కుటుంబ మద్దతు ఉండడంతో జాబ్కి రాజీనామా చేశా. ఇలాంటి పరిస్థితి మరే మహిళకు ఎదురుకాకూడదని భావించి అప్పటి నుంచి స్త్రీల సమస్యలపై పనిచేస్తున్నా. ముఖ్యంగా ఈవ్ టీచర్స్కు కౌన్సిలింగ్ చేయడం, పోక్సో చట్టంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై పాఠశాలల్లో అవగాహన కల్పించడం వంటివి ఎన్నో చేశా. ఈ క్రమంలోనే మార్పు ట్రస్ట్, వ్యాసవ్య మహిళా మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వంటి వాటితో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఆడవాళ్ళ కోసం చట్టాలు ఎన్నో వచ్చినా చాలా వాటిపై కనీస అవగాహన కూడా ఉండట్లేదు. అలాంటి వాటిల్లో పనిచేసే చోట లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013 పోష్ 1. దీని ప్రకారం బాధితులు ఫిర్యాదు చేయడానికి 10 పైగా పనిచేసే సంస్థలో ఇంటర్నేషనల్ కంప్లైంట్ కమిటీ, అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే వారికి జిల్లాలో ఒక ఉన్నతాధికారినితో పాటు 5 సభ్యులతో కూడిన లోకల్ కంప్లైంట్ కమిటీలు ఉండాలి. ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో దీనిపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై సుప్రీంకోర్టు గత ఏడాది కొన్ని రాష్ట్రాలకు జరిమానా విధించినా నేటికి చాలా చోట్ల బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీనిపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అదే అంశంపై ప్రస్తుతం PhD చేస్తున్నా. ఒకప్పుడు పోష్ బాధితురాలైన నేను ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో సహా కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో

శశికమ సభ్యురాలిగా ఉన్నా. వివాహిత మహిళల హక్కులు, హక్కుల సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజాగా పోస్ట్ చట్టంపై మీరు పనిచేయే చోట లైంగిక వేధింపులా అనే పుస్తకాల్ని రాసా అంటున్నారు దార్ల అనుపమ్మ గారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ చక్కటి పాట మీకోసం.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ,

0: సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అందం కోసం పార్లర్కు వెళ్తాం. హెయిర్ వాష్, ఫేషియల్, మేకప్ ఇవన్నీ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ మనకు ఎక్కడో ప్రమాదం పొంచి ఉందని తెలుసా? హైదరాబాద్కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇటీవల హెయిర్ కట్ కోసం సెలూన్కు వెళ్లారు. హెయిర్ వాష్ చేసే క్రమంలో స్ట్రోక్ వచ్చింది. మరియు నిజామాబాద్కు చెందిన మానస ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకునే క్రమంలో ఇబ్బందికర భంగిమలో ఎక్కువసేపు మెడను వంచి ఉంచడంతో ఆ ప్రాంతంలో వాపు వచ్చింది. అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్ళి అక్కడి నుంచి కొత్త సమస్యలు వెంటబెట్టుకుని ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. తల తిరగడం, మోకాళ్ళు పట్టేయడం, స్పృహ కోల్పోవడం నుంచి పక్షవాతం, బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ వరకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటే మెదడు రక్తనాళాలపై ఒత్తిడి లేదా గాయం వల్ల వచ్చే స్ట్రోక్. ఇది ముఖ్యంగా మన మెడను వెనక్కి వంచి బేసిన్పై ఉంచినప్పుడు మెడ దగ్గరున్న వెర్టిబ్రరీ ఆర్టరీల గోడల్లో చీలిక వస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి కొన్నిసార్లు స్ట్రోక్కు దారితీస్తుంది. ఈ సిండ్రోమ్ చాలా అరుదుగా సంభవించినప్పటికీ వస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది. దీని లక్షణాలు తీవ్ర తలనొప్పి, తల తిరగడం, మాట్లాడడంలో ఇబ్బంది, చూపు కనిపించకపోవడం లేదా ఒకరు ఇద్దరుగా కనిపించడం, శరీరంలో సగభాగం తిమ్మిర్లు రావడం, పక్షవాతం, స్పృహ కోల్పోవడం, శ్వాసకోశ సమస్యలు, మెడ ప్రాంతంలో వాపు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మెడకు సరైన సపోర్ట్ ఇవ్వాలి. మెడను ఎక్కువగా వెనక్కి వంచవద్దు. అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయమని చెప్పాలి. బ్యూటీ ప్రొఫెషనల్స్కు ఈ స్ట్రోక్పై అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండేందుకు మెడ కింద ఓ మెత్తని వస్త్రం పెట్టుకోవడం మంచిది. 92% మందికి తలనొప్పి లక్షణంతోనే సిండ్రోమ్ మొదలవుతుంది. రక్తనాళాల్లో కొవ్వు, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడం వంటి జబ్బు ఉన్నవారికి బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ. పొగ తాగేవారు, రక్తపోటు, మధుమేహం, ఒబిసిటీ, లిపిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, ఎప్పుడూ కూర్చుని పనిచేసేవారు, వివిధ రకాల హృదయ సంబంధిత రుగ్మతలు ఉన్నవారు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హైపర్ కాగులబుల్ స్టేట్స్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ సిండ్రోమ్ రిస్క్ ఎక్కువగా ఉంటుందటండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ చక్కటి పాట మీకోసం.
2: చిక్కుపుక్కు చిక్కుపుక్కు రాయలే

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఇప్పుడు మనం బాదం గులాబీ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. బాదం గులాబీ బైట్స్ కావలసిన పదార్థాలు బాదం పప్పు

రెండు కప్పులు పాలు, కప్పు యాలకుల పొడి అర చెంచా, కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి చెంచా, ఎండిన గులాబీ రేకలు 1.5 చెంచా, పంచదార 1.5 కప్పు. బాదం గులాబీ బైచ్ను తయారు చేసే విధానం: బాదం పప్పును 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయాలి. మిక్సీ జార్లో ఆ పప్పులకి తోడు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పంచదార, కొన్ని నీళ్లు చేర్చి సన్న సగమే దుంచాలి. అందులో బాదం పేస్ట్ను జత చేసి ఉండలు కట్టకుండా కలియతిప్పుతుండాలి. 2 నిమిషాల తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు, ఎండిన గులాబీ రేకులు జోడించి కలియబెడుతూనే ఉండాలి. దగ్గరగా అయిందనుకున్నాక దించేయాలి. వేడిగా ఉండగానే ఈ బాదం మిశ్రమాన్ని నెయ్యి రాసి పల్లెల్లో సమంగా సర్ది ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక తడిలేని సీసాలో భద్రం చేసుకుంటే చాలా నాళ్ళు నిల్వుంటాయి. అంతేనండి బాదం గులాబీ బైట్స్. లిజినెస్ విన్నారు కదండి, మీ అందరికీ నా టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మహిళా ప్రోగ్రాంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే బిందు.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: Vishnu FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తాగే నీటిలో ఎలాంటి మలినాలు కలుషితాలు లేకుండా ఉండేందుకు వాటిని కాచి చల్లార్చుకుని గాని యువి ఆర్వో టెక్నాలజీతో వచ్చే ఫిల్టర్లలో పోసుకాని తాగుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ నీటిలో సూర్యకిరణాల్లోని హరివిల్లు రంగుల్ని నింపి మరీ తాగుతున్నారు. సోలరేజెడ్ వాటర్ గా పిలిచే ఈ రంగుల నీరు అనేక రోగాలకు మందుగానే కాదు, కోవిడ్ నుంచి కూడా కాపాడుతుందట. మరి అది ఎలాగో తెలుసుకుందామా? రంగుల సోడాలాగా ఈ కలర్ వాటర్ ఏమిటా అనిపిస్తోంది కదూ, నిజమే. కానీ ఈ మధ్య హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ నీళ్లను తాగడంతో ఇదో ట్రెండ్ అయిపోయింది. సూర్యకిరణాల వల్ల

నీళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుందన్న కారణంతో చైనా, భారత్, ఈజిప్ట్ సంప్రదాయ వైద్యులు ఈ నీటిని తాగమనేవారట. దానికి ఇప్పుడు కలర్ థెరపీని జోడించి వ్యాధుల్ని తగ్గించవచ్చు అంటున్నారు. దాంతో కంపెనీలు ప్రత్యేకంగా గాజు సీసాల్ని కూడా తయారు చేస్తున్నాయి. పైగా ఈ పద్ధతిలో నీటిని చర్య పొందించడం వల్ల ఇతరత్రా పద్ధతుల్లో వడబోసిన నీటిలో గాని మినరల్ వాటర్ లో గాని ఇంకా ఎక్కడైనా బ్యాక్టీరియా మిగిలి ఉంటే అది పోతుందట. లిజనర్స్, మరి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజినెస్, మరి భోజనం ప్లేట్లో అన్ని రంగులు ఉండాలన్నట్లే తాగే నీరు కూడా అలాగే ఉండాలనేది క్రోమోథెరపిస్టుల వాచ. అంటే నీటిని రకరకాల రంగుల బాటిళ్లలో నింపి ఎండలో పెట్టడం వల్ల ఒక్కో రంగు ఒక్కో తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని గ్రహిస్తుంది. ఆ విధంగా అనేక రోగాల్ని నివారించుకోవచ్చు. మరి నీలం రంగు నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరిస్తే ఓదారంగు సీసాలోని నీళ్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని నివారించడంతో పాటు నాడులకి కూడా సాంత్వన కలిగిస్తాయట. ఇక ఎరుపు వర్ణం రక్త ప్రసరణ పెంచడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే మంచిదట. ఇక పసుపు రంగు ఆకలిని తగ్గిస్తుందన్న కారణంతో బరువు తగ్గాలి అనుకునే వాళ్లు ఈ నీళ్లను భోజనానికి ముందు తాగుతున్నారట. మరి ఆకుపచ్చ రోగ నిరోధక శక్తిని పెంచితే నారింజ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మరి బీపీని తగ్గించడానికి గులాబీ రంగు, థైరాయిడ్ సమస్యలకి లేత నీలి రంగు, చర్మ సమస్యలకి ఊదా ఎరుపు కలగలిపిన మెజంతా మంచివి అంటున్నారు కలర్ థెరపిస్టులు. అంతేనా, మరి COVID-19 నిరోధించేందుకు కూడా ఈ సోలరైజ్డ్ వాటర్ తోడ్పడుతుందట. లిజినెస్, మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ సోలరేజ్డ్ వాటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఎందుకంటే కరోనాకి D3 విటమిన్ సహజమందు. ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈ విటమిన్ కి సూర్యరశ్మి అవసరం. మరి అది తగలకి దాదాపు 100 కోట్ల మంది D3 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే ఏసీలో ఉన్న వాళ్లతో పోలిస్తే ఎండలో పనిచేసే వాళ్లకి ఈ వైరస్ తక్కువగానే సోకింది. కాబట్టి ఎండలో ఉంచిన ఈ నీరు D3 తయారీకి తోడ్పడుతుంది. కాబట్టి సోలరేజ్డ్ వాటర్ మంచిది అంటున్నారు కొందరు ఆధునిక వైద్యులు. ఇక సోలరేజెడ్ నీటి కోసం రంగుల సీసాలతో పాటు ఫిల్టర్లు దొరుకుతున్నాయి. కలర్ ఫిల్టర్ కాగితాన్ని గ్లాసుకు చుట్టి దానికో రబ్బర్ బ్యాండ్ పెట్టి అందులో నీళ్లు పోసి ఎండ పడే ప్రాంతంలో ఉంచాలి. మరి బాటిల్ అయితే నేరుగా ఎండలో పెట్టుకోవచ్చు. అయితే గ్లాసు లేదా సీసా ఏదైనా కాని దాని మీద పలుచని కాటన్ బట్టతో మూతిని కట్టేయాలి. మరి సీసాకైతే కార్క్ ముక్కను పెట్టినా సరిపోతుంది. మరి దీనివల్ల గాల్లోని హానికర బ్యాక్టీరియా అందులోకి చేరదు. మరి వేసవిలో గంట 2 గంటలు సరిపోతుంది, కానీ చలికాలంలో రోజంతా ఉంచాలి. ఈ సోలరేజెడ్ వాటర్ కోసం గాజుతో చేసిన సీసాలైతేనే మేలు. మరి ప్లాస్టిక్ వి ఎండలో ఉంచితే వాటిలోని టాక్సిన్స్ అన్ని కూడా నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అదండి సంగతి. మరి రోగ నివారణ సంగతి ఎలా ఉన్నా ఆకర్షణీయమైన రంగుల సీసాల్లో నీళ్లు తాగడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి తాగేస్తే పోలా ఏమంటారు లిజనర్స్? మరింత వరకు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సోలరైజ్డ్ వాటర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు,
3: తర్వాత

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachan MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Sri Lakshmi Hospitals, Bhimavaram. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వరదలను తట్టుకునే వరి.
1: వరదలొచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
2: మేము నాట్లు వేసినప్పుడు వరదలొస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
0: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
1: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
0: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలామంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురుచూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని

0: మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడి చూశారు.
1: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
0: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
2: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి, కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
0: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
2: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
0: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
2: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
0: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. పిల్లలు పాఠాలు నేర్చుకోవడంలో వెనకబడితే ప్రత్యేక తరగతుల్లో చేర్పిస్తాం. ఒకవేళ అక్కడ అర్థం కావడం లేదంటే ట్యూషన్లు పెట్టిస్తాం. మరి హోంవర్క్లు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు పరిస్థితుల్లో అని అడిగితే వామ్ము అది చాలా పెద్ద పని అంటున్నారు మరి తల్లిదండ్రులు. ఇక ఈ ఇబ్బంది మీకు అక్కర్లేదండి, మేము అవన్నీ చేయిస్తామంటున్నారు హోంవర్క్ ట్యూటర్లు. ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో ట్యూటర్ ఉండడం మనందరికీ తెలిసిందే. కానీ ఇలా హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్లు చేయించే ట్యూటర్లు ఎవరుంటారు, మరి వాళ్ళెవరో తెలుసుకుందామా అండి. దీప్తి ఆఫీస్ నుంచి వచ్చి రాగానే 5 ఏళ్ల అహాన పరిగెత్తుకొచ్చి, అమ్మా రేపు ఫ్యామిలీ డే అటమ్మా, మన ఇంట్లో ఉన్న అందరి ఫోటోలు పేపర్ల మీద అతికించి తీసుకురమ్మన్నారు టీచర్ గారు అని చెబుతుంటే ఆమెకు గుండె ఆగినంత పనైందండి. ఎందుకంటారా, అప్పటికప్పుడు అందరి ఫోటోలు సేకరించి ప్రింట్లు వేయించాలంటే చాలా పెద్ద పనే కదండి, పైగా అవన్నీ తనే చేయాలి. అందుకే కనీసం మంచినీళ్ళైనా తాగకుండా ఉసూరుమంటూ స్టూడియోకి పరిగెత్తేసింది. స్వేచ్ఛని టీచర్ 6 రకాల హెర్బ్స్ గురించి, వాటి ఆకులు కాగితం పైన అతికించి పేర్లు రాయమన్నారట. దాంతో వాళ్ళింట్లో అందరూ అదే పనిలో ఉన్నారండి. ఇక శ్రేయస్ వాళ్ళ అమ్మగారిది అయితే వేరే సంగతి. మరి తను పెద్దగా చదువుకోలేదు, కొడుక్కి ఇచ్చే హోంవర్క్ ని పూర్తి చేయించడానికి ముందు తను అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతూ ఉంటారు. చివరికి ఏదో మమ్మా అని అయితే అనిపిస్తారండి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనండి. బడికెళ్లే పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఇబ్బందికి ఇప్పుడు హోంవర్క్ ట్యూటర్ పరిష్కారం చూపిస్తోంది. వెనకటి రోజుల్లో పిల్లల చదువులకు సంబంధించి ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువ, తల్లిదండ్రుల పాత్ర తక్కువగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం పెరగడంతో పాటు ఇప్పుడు అందరూ తమ పిల్లలకు కేజీ నుంచి ఐఐటి చదువులకు పునాదులు వేయాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారండి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేనండోయ్. మరోవైపు బడికెళ్లిన పిల్లలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఇళ్లకు మాత్రం ప్రాజెక్టులంటూ, వర్క్షీట్లంటూ బోలెడంత హోంవర్క్ వెంటేసుకొస్తున్నారు. ఇక స్కూల్స్ ఏమో రోజుకో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయండి. దాంతో పిల్లలు రైస్ డే, రోజ్ డే, మిల్క్ డే, హ్యాండ్లూమ్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే అంటూ ప్రత్యేక దినోత్సవాలను జరుపుకుంటున్నారు. టీచర్లేమో సంబరాలతో సరిపెట్టకుండా ఆయా అంశాల ప్రత్యేకతలు తెలిపి వివిధ ప్రాజెక్టులు హోంవర్క్ గా ఇస్తున్నారు. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్ లు ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలట్లేదండి. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక లేక సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్ లను ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలక తండాలు పడితే మరి ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక మాకెక్కడదయ్యా అంటూ వాపోతున్నారు. పాఠాలైతే ఏదో ఒకలా చెప్పి చదివించేయచ్చండి, కానీ రోజు ఇలా చిన్నారులతో హోంవర్క్ చేయించడం అయితే చాలా కష్టమే కదండి. అందులోనూ కాస్త పెద్ద క్లాసుల్లో చదివే పిల్లలతో చేయించడం అంటే మరీ ఇబ్బంది. ఆ హోంవర్క్లు, ప్రాజెక్టులు సరిగ్గా చేయకపోతేనేమో మార్కులతో పాటు అవార్డ్స్ అని, రివార్డ్స్ అని కోల్పోవాల్సి వస్తుంది. అందుకేనండి తల్లిదండ్రులు ఈ విషయంలో అంత దిగులు చెందుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన ట్యూటర్ సంస్థలు హోంవర్క్ చేయించేందుకు కూడా ఇప్పుడు ట్యూటర్ను ఇంటికి పంపిస్తున్నారు. టీచర్ రన్, లెర్నోపిక్, అర్బన్ ప్రో, సూపర్ ప్రోప్, హోమ్ శిక్ష వంటి సంస్థలు ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. వీటిల్లోని కొన్ని హోంవర్క్ చేయించడంతో పాటు ప్రాజెక్టులను, వర్క్షీట్లను కూడా సృజనాత్మకంగా పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం చేస్తున్నారండి. ఇందుకు అవసరమైన చార్ట్లను, కాగితాలు, రంగులు, ఇతరాత్ర సామాగ్రిని ఈ ట్యూటర్లు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా వాటి కోసం అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదండి. మరి ఈ విధానం వల్ల విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా, సృజనాత్మకంగా నేర్చుకోగలగడంతో పాటు తల్లిదండ్రులకు ఎంతో కొంత శ్రమ అయితే తప్పుతుంది. మరి అందుకే అండి ఈ ట్యూటర్లకు రోజు రోజు ఆదరణ పెరిగిపోతుంది. మరి ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖాళీ అయిన షాంపూ బాటిల్స్, మాయిశ్చరైజర్ డబ్బాల్ని మనం చెత్తలో పరేస్తూ ఉంటాం కదండి, కానీ అలా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, అందులో ఎంత ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం, అసలు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అని. అప్పుడు దాన్ని పరేయాలన్నా మనకి మనసు రాదు కదండి. అలాగని అవన్నీ దాచిపెట్టుకుని ఉంటే మాత్రం ఏం లాభం, ఇళ్ళంతా చెత్తతో నిండిపోవడం తప్ప. అందుకే ఆయా కంపెనీలు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాయండి, అదే రీఫిలింగ్. వాడిన డబ్బాల్లో మళ్లీ నింపుకుని తెచ్చుకోవడం, తద్వారా అంతో ఇంతో సొమ్ము పొదుపు చేసుకోవచ్చు. మరి ప్యాకింగ్ విధానం రాకముందు కొబ్బరి నూనెను, వంట నూనెను కొనాలంటే డబ్బాలో గాని సీసాలో గాని తీసుకెళ్లి 0.5 లీటర్ అని 1/2 లీటర్ అని పోయించుకుని తెచ్చుకోవడం ఒకప్పటి తరానికి తెలిసింది. ఇప్పుడైతే జీరో వేస్ట్ అన్న ఆలోచనతో పప్పుల్ని, ఉప్పుల్ని కూడా డబ్బాలో నింపుకుని తెచ్చుకునే దుకాణాలు కొన్ని దేశాల్లో అయితే మొదలయ్యాయండి. వాటి సంగతి ఎలా ఉన్నా గానీ క్రీమ్స్ అని, లోషన్లను, షాంపూలను, సర్ఫ్లు, క్లీనింగ్ లోషన్లు వంటి వాటిని ఖాళీ డబ్బాలు తీసుకెళ్లి నింపుకునే పద్ధతి మాత్రం అంతటా రానుందండి. అవునండి, కొన్ని బ్రాండ్లు తాము తయారు చేసే సౌందర్యోత్పత్తులు, డిటర్జెంట్ల కోసం రీఫిలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ద బాడీ షాప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సౌందర్య రక్షణ కోసం ఎక్కువగా వీగన్ ఉత్పత్తులనే తయారు చేస్తున్న ఈ విదేశీ బ్రాండ్ మన దేశంలోనూ ఒక రీఫిలింగ్ స్టేషన్ ప్రారంభించిందండి. గతేడాది కాలంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 400 క్రియోస్ ను ప్రారంభించింది. 3.7 టన్నుల ప్లాస్టిక్ ని, అంటే సుమారు 170,000 బాటిల్ తయారీని అడ్డుకోగలిగిందండి. ఎంత మంచి పని చేసింది కదండి. లాక్మే, ఫ్లామ్ వంటి లగ్జరీ బ్రాండ్లు తమ అవుట్లెట్లలో క్రీమ్లు, లోషన్లతో పాటు కన్సీలర్, ఫౌండేషన్, లిప్స్టిక్, మస్కారా వంటి వాటిని కూడా వాడిన డబ్బాల్లో మళ్లీ నింపిస్తున్నాయి. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అయితే మెట్రో నగరాల్లోని స్మార్ట్ దుకాణాల్లో సర్ఫెక్సెల్, కంఫర్ట్, విమ్ వంటి వాటిని రీఫిలింగ్ విసులుబాటు కల్పిస్తోంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ కంపెనీ ఒకే ఫేస్ క్రీమ్ ని ప్యాక్ల రూపంలో విక్రయిస్తోందండి. అంటే బాటిళ్లతో పాటు ఓ రీఫిలింగ్ ప్యాక్ ను కూడా ఇస్తారన్నమాట. కాబట్టి సీసాలో క్రీమ్ అయిపోగానే ప్యాక్ లో ఉన్నదాన్ని నింపుకోవచ్చు అన్నమాట. మరికొన్ని కాస్మెటిక్ కంపెనీలు అన్ని రకాల ఉత్పత్తులకి సంబంధించిన రీఫిల్ ప్యాక్లను ఇంటికే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి ఒక్కో డబ్బా ధరలో 20-30% ఖర్చు అయితే తగ్గుతుంది. దీనివల్ల

ఉపయోగదారులతో పాటు కంపెనీలకి లాభమేనండి. ఎలా అంటారా, కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్ల కోసం వాడే ఉత్పత్తులను నింపే డబ్బాల కోసం నాణ్యమైన ప్లాస్టిక్ వాడాలి. అలాగే వాటిని రీసైక్లింగ్ చేయాలన్నా బోలెడు ఖర్చుతో కూడిన పనండి. అందుకే రీఫిలింగ్ విధానంతో ఇటు వినియోగదారుడికి అటు ఉత్పత్తిదారుడికి ఇద్దరికీ లాభమే కదండి. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. షాంపూ లేదా బాడీ లోషన్ ని నింపాలంటే కొన్ని కంపెనీలు భారీ దుకాణాల్లో వెండింగ్ మిషన్ల తరహా స్మార్ట్ ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాయండి. అక్కడికి వెళ్ళి వెంట తెచ్చుకున్న పాత బాటిల్స్ లో షాంపూని నింపుకోవచ్చు అన్నమాట. లేదా అక్కడ అమ్మే స్మార్ట్ ఫిల్ బాటిల్స్ లో కూడా నింపుకోవచ్చు. వెంట బాటిల్ తీసుకెళ్తే సుమారు 30 రూపాయలు, అక్కడున్న స్మార్ట్ ఫిల్ బాటిల్లో నింపుకుంటే 15 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందటండి. అయితే ఒకే బాటిల్ను పదే పదే నింపుకోవడం కూడా మన ఆరోగ్యానికి అంత క్షేమం కాదు కాబట్టి 3 విడతల వరకు రీఫిల్ చేసుకునే ఏర్పాటును అయితే అందిస్తాయండి. అందుకోసం బాటిల్స్ మీద ఒక బార్కౌడ్ ఉంటుందట. 3 సార్లు అయ్యాక దీన్ని స్మార్ట్ స్టోర్లో ఇచ్చేస్తే కొత్తది మనం తీసుకోవచ్చటండి. ఈ కొత్తది తీసుకునేటప్పుడు మనకు ఒక రీఫిలింగ్ కూడా ఉచితంగా ఇస్తారటండి. నింపిన బాటిల్స్ మీద ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్లతో ఉన్న లేబుల్స్ ను కూడా వీళ్ళు అతికిచ్చిస్తారట. మొత్తం మీద వృధా ఖర్చు తగ్గించి ప్లాస్టిక్ నుంచి భూగోళాన్ని రక్షించేందుకు రీసైక్లింగ్ కన్నా రీఫిలింగే ఎంతో మేలంటున్నారు పర్యావరణ ప్రియులు. మరి లిజనర్స్, మరి మీలో ఎవరైనా మెట్రో నగరాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురండి. ఎందుకంటే మన పర్యావరణం మన చేతుల్లోనే ఉంది కదండి. మరి ఓకే లిజనర్స్, ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదూ. మరి మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జ సుప్రియ. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసినర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైంపాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి. ఈలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలా వచ్చేస్తా. అంటే లాన్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్స మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో లిసనర్స్, మరి వాళ్ళకి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
7: హలో, డెకాయ్ మూవీ నుంచి సాంగ్ పెడతారా?
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో,
7: మేము క్యాంపస్ లో నుంచే మాట్లాడుతున్నాం.
1: ఓ, విష్ణు క్యాంపస్ నుంచే మాట్లాడుతున్నారా? ఇంతకీ మీ పేరేంటి?
7: జస్విత.
1: జస్విత గారు, మరి ఈరోజు ఒక టాపిక్ చెప్తాను, దాని గురించి మీరు ఏదైనా చెప్పాక తర్వాత నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం, ఓకేనా? మరి వాళ్ళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదండి, మరి వారు నటించిన మూవీలో మీకు ఏదంటే బాగా ఇష్టం? మూవీస్,
7: మూవీలోనా?
1: మూవీలో
7: ఓజీ.
1: ఓజీ ఇష్టమా అండి? ఓకే, మరి వాళ్ళు మీకు ఏ సాంగ్ కావాలి? ఓకే, మరి తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
7: నా ఇద్దరు ఫ్రెండ్స్ శివాని ఇంకా చార్లతకి హాయ్ చెప్తాను.
1: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
8: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: నా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
2: హలో, నమస్తే అమ్మ.

0: తల్లి శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను బండారు త్రిమూర్తుల గుప్త పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. మా తూర్పు గోదావరి జిల్లా అమ్మా.
1: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
0: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారా?
1: నేను కూడా చాలా బాగున్నా అండి.
0: సంతోషం. ఈవేళ మీరు టాపిక్ ఏమైనా ఇచ్చే ఇవ్వకపోయా చెప్పాల్సిన విషయం మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈవేళ.
1: అవునండి, వాళ్ళ టాపిక్ కూడా అదే.
0: నాకు తెలుసండి, మీరు అదే ఇస్తారని చెప్పి తెలుసు, నేను విన్నాను. అయినా సరే మీరు మీరు కాదా చెప్పకపోయినా అదే ఇవ్వండి, బంగారు చెప్తాను కూడా అనుకున్నాను నేను.
1: అవునా అండి, ఇవాళ టాపిక్ అయితే అదే అండి మరి.
0: ఓకే అమ్మా, మన ఆయన ఒక కథానాయకులు హీరోయే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కదండి ప్రెసిడెంట్.
1: అవునండి అవును.
0: మన సరదా కాసేపు కార్యక్రమానికి భదసారది మన విజయ బంగార్ తల్లి గారు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రథసారది మన పవన్ కళ్యాణ్ గారండి.
1: నిజమేనండి. మరి పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టమండి?
0: నాకు బాగా ఇష్టమైన సినిమా చెప్పాలంటే తీన్మార్ అంటే ఇష్టమండి.
1: అవునా?
0: అంతకంటే ఇష్టమైన సినిమా చెప్పాలంటే అత్తారింటికి దారేది అనే సినిమా అంటే మాత్రం మహా ఇష్టం అండి.
1: అత్తారింటి దారేది చాలా బాగుంటుందండి ఆ మూవీ కూడా.
0: మంచి స్టోరీ స్టోరీ మంచిగా నటనకు నటన, పాటలకు పాటలు, మొత్తం సినిమాలు ఏ ఒక్కటి కూడా హాస్యానికి హాస్యం అన్ని భలేగా ఉంటాయండి ఆ సినిమాలు. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో వచ్చేటువంటి అత్తారింటికి దారే సినిమాలోని.
1: అవునండి. మరి వాళ్ళు ఎవరి సాంగ్ అయితే ఎవరి సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
0: నేను ఆ రెండు మాటల రూపాలు చెప్పాను కాబట్టి పాట మాత్రం ఇంకోటి అడుగుతాను.
1: చెప్పండి.
0: సుస్వాగతం ఈ చిత్రంలో.
1: ఈ చిత్రంలో
0: మను. హలో
1: చెప్పండి చెప్పండి.
0: సుస్వాగతం చిత్రంలో మను, మణికిరణ్, జయచంద్రన్ బృందం పాడిన పాట, గీత రచన శ్యామవేలం షణ్ముఖ శర్మ గారు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ గారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోరు, శుభాకాంక్షలు అంత జయమా మిత్రమా. ఎందుకంటే అందులో కూడా ఆ సినిమాలో కూడా పవన్ గారు పుట్టినరోజునండి ఆ వేళ.
1: అవునా అండి?
0: అవునండి, ఆయన పుట్టినరోజుకి వారి తండ్రి గారు స్నేహితులు అందరూ పాడతారు. ఈవేళ మన ఆయన నిజంగా ఆయన పుట్టినరోజు కాబట్టి ఈ పాట ద్వారా మన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ వారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ పాటను పవన్ కళ్యాణ్ గారి కోసం డెడికేట్ చేస్తున్నామ్మా గాయత్రి చెట్టు తల్లి.
1: మరి తప్పకుండా అండి, పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొదలుతూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, వాతావరణం ఈ రోజు కూల్ కూల్ గా ఉంది.
0: మాకటి ఇక్కడ ఫుల్ కూల్ కూల్ గా ఉందండి.
1: పొద్దున్న వర్షం పడింది కొంచెం.
0: అవునా, మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నాం మేడం, మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మేము హ్యాపీ హ్యాపీ బర్త్డే తెలియచేస్తున్నాం. మీ మీ తరపు, మీ రేడియో విష్ణు తరపున, నా తరపున.
0: మరి తప్పకుండా అండి. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం అండి?
1: మేడం, పవన్ కళ్యాణ్ నటించింది బాలు సినిమా చాలా బాగుంటుంది, తర్వాత గోపులల్లో సీత చాలా బాగుంటుంది, తర్వాత బద్రిలో నువ్వు నందవైతే నేను బద్రిని ఇక్కడ అంటాలే, ఆ డైలాగ్ చాలా బాగుంటుంది మేడం.
0: నిజమే అండి. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మన లిజనర్స్ కోసం?
1: ఓకే మేడం, నేను పాట అడుగుతున్నాను. బాలు చిత్రంలో పాట కావాలండి.
0: బాలు చిత్రంలోనిదా అండి? ఆ సినిమా నుంచి
1: ఏదో జరిగిందంటూ ఆ పాట ఏదో ఉంది కదండి.
0: ఉందండి ఉందండి.
1: ఆ పాట కావాలండి. మన శ్రోతలందరికీ కూడా హాయ్ చెప్తున్నాను, స్పెషల్లీ మీకు కూడా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. జింటెండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో లిజనర్స్, మరి మీరు కూడా ఇలా మాకు కాల్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492.

0: సో లిసనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. చెప్పండి మేడం, టాపిక్ ఏమి ఇచ్చినారు?
0: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదండి ఇవాళ.
1: అవును మేడం.
0: సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీలో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం అండి?
1: మేడం ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి

0: పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
1: తప్పకుండా అండి.
0: ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మేడం. అభిమానులకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.
0: మళ్ళీ వస్తే ఆయన నటించిన సుస్వాగతం ఫస్ట్ సినిమా మేడం నేను చూసిన సినిమా.
1: అవునా?
0: అవును మేడం. మళ్ళీ వస్తే అప్పుడప్పుడు ఆయన యాక్షన్ సీన్లు బాగుంటాయి, డైలాగులు బాగుంటాయి మేడం.
1: ఓకే అండి. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మన లిజనర్స్ తో?
0: ఏంటి మేడం?
1: పవన్ కళ్యాణ్ గారి గురించి మన లిజనర్స్ తో ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా అండి?
0: మేడం ఆయన సినీ హీరో గానే కాదు మేడం, ఆయన రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు పొందినాడు.
1: అవునండి.
0: మన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మేడం, కాబట్టి ఆయన వ్యక్తిగతంగా గానీ ఒక సేవా తరఫున గానీ అన్ని అన్ని లక్షణాలు ఆయనకి బాగుండాయి మేడం.
1: అవునండి.
0: ఆయన ఇలా ఇలానే మంచి స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను మేడం.
1: మరి తప్పకుండా. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
0: మేడం? నాకు ఈరోజు కాటమ రాయల సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించండి మేడం.
1: ఏదైనా స్పెసిఫిక్ గా ఏమైనా సాంగ్ అని ఉందా అండి?
0: ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
1: మరి తప్పకుండా అండి.
0: థ్యాంక్ యూ మేడం. ఈ పాటను పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికి డెడికేట్ చేస్తాను మేడం.
1: ఓకే అండి. మరి మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సో లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పై నుంచి మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా.
0: అవునండి. మరి పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీలో మీకు ఏ మూవీ అండి బాగా ఇష్టం అండి?
1: ఖుషీ సినిమా మేడం.
0: ఖుషీ సినిమానా? ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మన లిసనర్స్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా?
1: అయ్యే ఉంది మేడం అని చెప్పేది. గోకులంలో సీత మూవీలో నుంచి,
0: ఆ మూవీ నుంచి
1: ఉంది పిల్లో అల్లు మైలేజ్ అనే పాట ఉంది మేడం, ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా మిత్రులు బండారు తిమ్మతులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా బావర్తి సోమనాథం జనార్దన్ గారికి, తపలా మస్తాన్ బాయ్ గారికి మేడం.
0: మరి తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సో లిసనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి. మరి మీరు కూడా మాతో ఇలా మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. ఓకే అండి, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం, పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలి.
0: మరి పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీలో మీకు ఏదంటే బాగా ఇష్టం అండి?
1: నేను ఎక్కువగా చూసింది బద్రి మేడం.
0: బద్రియా
1: 7-8 టైమ్స్ చూసింటాను మేడం.
0: అబ్బో, 7-8 టైమ్స్?
1: మేడం ఇంకా తొలి ప్రేమ ఒక 10 టైమ్స్ చూసింటాను మేడం.
0: తొలి ప్రేమ
1: అప్పట్లో అంత పిచ్చుండేది ఆయన మీద.
0: మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మన లిజినెస్ చెప్తారా?
1: అంటే మేడం అందరం మనకంటూ గుర్తింపు ఉండేలా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందో మనకు కూడా అలాగే ఆయనలాగా మనం కూడా అవ్వాలి మేడం.
0: అవునండి, చాలా బాగా చెప్పారు.
1: ఆయన మంచి లైఫ్ ని వదిలేసి సమాజ సేవకి ఎలాగైతే ముందుకు దూకారు, మనం కూడా మనకున్న స్థాయిని కానీ మనకున్న ఇన్కమ్ కానీ వదిలేసి మనం కూడా సమాజ సేవకు అందరు కాకపోయినా ఎంతో ఎంతో అంటే కొందరైనా వెళ్తే
0: బాగుంటుంది.
1: అదే మేడం. ఇంకా బద్రి మూవీలో ఏవైనా ఏవేలమైన గాల అని వినిపించని నీరు అనే సాంగ్ ఉంది మేడం. వేవేలమైన అలా అనే.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగినట్టే అందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ బాషా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాండి. బాషా గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, దేవుడి దేవ పెద్దవారి ఆశీస్సులు.
0: అవునండి
1: మేడం. ఇవాళ టాపిక్ మేడం,
0: ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదండి.
1: అవును మేడం, చాలా బాగుంటుంది, మంచిగా సంతోషంగా ఉంది. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అంతే ఇష్టం.
0: అవునండి.
1: ఇలాగే మా మెగాస్టార్ గారు, అంటే మా మెగాస్టార్ గారి తమ్ముడు, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఆయన.
0: అవునండి.
1: ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరి తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున, ప్రత్యేకంగా విష్ణు ఎఫ్ఎం తరఫున కూడాను.
0: తప్పకుండా
1: ఆయన ఇలాగే మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఆయన ఉన్నత స్థాయిలో అలా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
0: మేమందరం కూడా కోరుకుంటున్నామండి
1: మేడం. ఆయన కోసం ఖుషి సినిమాలో నుంచి,
0: ఖుషి సినిమాలో నుంచి
1: మేడం, మేడం ఒకసారి ఖుషి సినిమా లిస్ట్ ఏదైనా లిస్ట్ చెప్పగలుగుతారు మేడం? పాటలు
0: అమ్మాయి సన్నగా, గజ్జగల్లమని
1: మేడం,
0: మీకేనా ఐడియా వచ్చిందా అండి?
1: అది ఆయనకు, ఆయన కోసం ప్రత్యేకంగా ఆయనకు డెడికేట్ చేస్తున్నాం, మా పవన్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ స్టార్ గారి కోసం. సంతోషం మేడం, చాలా సంతోషంగా ఉంది, మాట్లాడేదానికి కూడా మాటలు రావటం లేదు.
0: చాలా ఆనందంగా ఉన్నారు.
1: ఇక్కడ మా ఊర్లో ఒక విషయం చెప్పాలి, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భం చేసుకుని వినాయక స్వామి గుడి ఉంది, ఆ గుడి దగ్గర అన్నప్రసాదం కూడా పంచారు ఇక్కడ మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో ఈ రోజు.
0: అవునండి.
1: చాలా మందికి, పేదవారికి రోడ్డు మీద పాపం చాలా మంది తిరుగుతుంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు చాలా మంది మామూలుగా, అది వాస్తవం, అది అన్నం లేనిదే మనిషి ఏం లేదు. అందుకని ఆయన గురించి మనం ఎంత టపాసులు పేల్చుకున్నా, ఏం చేసుకున్నా అది పర్సనల్ అభిప్రాయం. నలుగురు తినాలి, నలుగురు తింటేనే నలుగురులోనే దేవుణ్ణి చూసుకోవాలి అన్న ఇది ఉద్దేశంతో మా ఊర్లో ప్రజలు అన్న ప్రసాదన వితరణ ఒక దేవుడి ఆలయం.

0: హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: పోలే గారు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను.
1: నేను కూడా సూపర్ గా ఉన్నా మేడం.
0: అవునా?
1: ఈరోజు మేడం
0: చెప్పండి,
1: మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం. ఆయన ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ అలాగే ఇంకా ముఖ్యమంత్రిగా పై ఎత్తుకు ఎదగాలని, మంచి ఆరోగ్యంగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రదర్శిస్తూ మా సాయిరారు గెస్ట్ హౌసీలతో బాగా ఉండాలని నేను కోరుకుంటున్నా మేడం.
0: మరి తప్పకుండా అండి. మరి పవన్ కళ్యాణ్ చెప్పండి.
1: టాపిక్ ఏంది మేడం
0: ఇవాళ? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
1: పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో
0: ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
1: ఏ సినిమా అంటే ఇష్టం అంటారా మేడం?
0: అవునండి,
1: ప్రతి సినిమా బాగానే ఉంటాయి కదా మేడం. నాకు బంగారం మూవీ బాగా నచ్చింది మేడం.
0: అవునా అండి?
1: మేడం ఆయన అది మన బీసీ దాన్ని జర్నలిస్ట్ గా వెళ్ళాలని దానికోసం సినిమా అంతా పోరాడి ఆ బీబీసీ ఛానల్ లో పోవడానికి చాలా ప్రయత్నాలు చేసి లాస్ట్ కు వెళ్తాడు మేడం.
0: అవునండి,
1: అలా చాలా కష్టపడి ఆ బీబీసీ కోసం హీరోయిన్ కాడ వాళ్ళ నాన్న కాడ మంచి మెప్పు పొందాలని వాళ్ళకి ఎంతో ఎన్నో పనులు చేసి పెడుతూ వాళ్ళకి అండదండలుగా ఉంటూ ఆ లాస్ట్ కు బీబీసీలోకి వెళ్తాడు మేడం. ఆ విధంగా కష్టపడి,
0: నిజమే అండి,
1: ఆ విధంగా కష్టపడి కూడా మన రాజకీయాల్లోకి వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు మేడం.
0: నిజమే అండి. మరి ఇవాళ ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
1: అదే మూవీ బంగారం మూవీ నుంచి ఎగిరే చిలకమ్మ నా రవ్వల మడకమ్మ, చిలకా కొట్టని పండగటిస్తా చీటీ ఇవ్వమ్మా, బాగా చూడమ్మా అక్కడ ఏం రాసి ఉందమ్మా పాడి వినిపించండి మేడం.
0: మరి తప్పకుండా అండి. ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి హాయ్, అలాగే మీకు మిగతా ఆర్జలందరికి, ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి మీరు అడిగినట్టే అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈ రోజు మంచి మంచి సాంగ్స్ విన్నాం, అలాగే మంచి మంచిగా కబుర్లు కూడా చెప్పుకున్నాం కదా. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లాస్ట్ స్టేట్ యూనియో రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మేం గతంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు తరహాలోనే ఓ గ్రామీణ కథతో తెరకెక్కుతున్న చిత్రమే వేట అన్నారు ప్రొడ్యూసర్స్ ఫనీ అడపాక, జయలక్ష్మి అడపాక. ఆ ఇద్దరు ఈటీవీ విన్ ఒరిజినల్ సంస్థతో కలిసి ఎస్ఆర్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ఇది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. అశోక్ కోటిపల్లి డైరెక్షన్ వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది చిత్రం. ప్రముఖ నటుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొనిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి స్క్రిప్ట్ ని అందజేశారు. నటుడు కెఎస్ రవికుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా దర్శక నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్, విఎన్ ఆదిత్య, ఫనీ అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మహర్ రమేష్, యదువంశీ, అనుదీప్ దేవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ, నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, ఈటీవీ విన్ సంస్థకు కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత ఫనీ అడపాక మాట్లాడుతూ, ఈటీవీ విన్ తో కలిసి మేం పనిచేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. కెఎస్ రవికుమార్ ఒక గొప్ప పాత్రని పోషిస్తున్నారు అని చెప్పారు. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథతో శ్రీ విష్ణు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సన్నీ సంజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఎస్ నాగవంశీ సమర్పకులు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సోమవారం ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. ఇది మనందరి కథ, అందరిలాగానే నా కథ అంటూ సాగుతోంది ఈ వీడియో. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నా నిర్మాణంలో చేసిన అతి పెద్ద సినిమా ఇది. తెలుగులో తీసిన ఓ పెద్ద చిత్రం లాగానే ఉంటుంది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి అన్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నహాస్ హిదాయత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమానే ఐఎమ్ గేమ్. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ

వెల్ఫేరర్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ నెల 3న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించారు. ప్రముఖ డైరెక్టర్ నాగశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, డైరెక్టర్ నాగశ్విన్ ఈ సినిమాని చూశారు, ఎడిటింగ్ లోను సాయం చేశారు, నాగి ఎప్పుడు పిలిచినా తనతో సినిమా చేయడానికి నేను సిద్ధం అన్నారు. నాగశ్విన్ మాట్లాడుతూ, నేను సినిమాని చూశాను, ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఇందులో ఉంది, అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అన్నారు. ప్రభాస్ తో తీస్తున్న కల్కి 2 సినిమాపై స్పందిస్తూ, ఇప్పటి వరకు 10 రోజులు చిత్రీకరణ చేశాం, ప్రభాస్ సమయం దొరికాక ఒక పెద్ద షెడ్యూల్ చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందీప్ గున్నం, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, కదీర్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన విజన్ తో రూపొందిన కూర్మావతార్ సినిమాలో తాను కూడా భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రధారిగా హర్షవర్ధన్ కడియాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం కూర్మావతార్. వరలక్ష్మి శరత్ కుమార్, సాయి కుమార్, రాజ్ తరుణ్, శివాజీ, అతిరరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజితకే కే సేవిత నిర్మాతలు. సోమవారం హైదరాబాద్ లో టీజర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగులో బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర సాతకర్ణిలో నటించాను, మొన్ననే విడుదలైన పెద్ద సినిమాలో కూడా నటించాను, దర్శకుడు హర్ష వచ్చి ఈ కథ చెప్పగానే ఓకే చెప్పాను, కథ నచ్చిందంటే దర్శకుడు కొత్త పాత అనేది చూడకుండా చేయడానికి ఒప్పుకుంటాను అని చెప్పారు. హర్ష ఒక గొప్ప విజన్తో ఈ సినిమాను చేశారు అని అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్.

0: లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మైసా రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని 27 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా మేకర్స్ పంచుకున్న క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సహజంగానే ఆమె దృఢమైనది, ఎంచుకున్న మార్గంలో భయం లేనిది, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. మునుపెన్నడూ చూడని విధంగా మైసా ప్రపంచంలో రష్మికాని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా రష్మిక ఈ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదేలా డైరెక్షన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ది పారడైస్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 24 సెప్టెంబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కయాది లోహర్ హీరోయిన్, మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనగదొక్కబడిన ఓ జాతికి నాయకుడైన హీరో కాకుల్లా చీ అనిపించుకున్న తన సమూహంతో కలిసి పోరుకు సిద్ధమైతే ఎలా ఉంటుందన్నది ఈ మధ్యనే విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో

0: అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమ్. ఈవెంట్ థీమ్ ప్రోగ్రామ్ కి మీ ముందుకి మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ తో అయితే వచ్చానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, welcome back to Thinmar. So listeners, ఇవాళ మన థీన్మార్ ప్రోగ్రామ్ ఫస్ట్ వినబోతున్న సాంగ్ వచ్చేసి శైలేష్ గారి దర్శకత్వం వహించిన హిట్ మూవీ నుంచి శ్రీరామ్ గారు ఆలపించిన ఉరికే ఉరికే అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక అడవి శేష్ గారు అయితే హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కృష్ణకాంత్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అజిత్ సింగ్ ఆల్పించిన అపనా బాణాలి అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక వరుణ్ ధావన్ గారు అయితే హీరోగా, కృతి సేనన్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్సల్ లిజనర్స్. మన తీన్మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి గౌతమ్ గారి దర్శకత్వం అయిన జెర్సీ మూవీ నుంచి అనిరుద్ గారు ఆలపించిన అదేంటో గాని ఉన్న పాటుగా అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక నాని గారైతే హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కృష్ణకాంత్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: బ్యూటిఫుల్ సాంగ్ అది వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి సందీప్ రెడ్డి గారి దర్శకత్వం వచ్చిన కబీర్ సింగ్ మూవీ నుంచి అఖిల్ గారు ఆలపించిన తేరే బన్ జాన్గా అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక షాహిద్ కపూర్ గారు అయితే హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కుమార్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు థీన్మర్. సో లిజనర్స్, మన థీన్మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి త్రివిక్రమ్ గారి దర్శకత్వం వహించిన అలా వైకుంఠపురంలో మూవీ నుంచి సిద్ధ్రీరామ్ గారు ఆలపించిన సామజవరగమన అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక అల్లా అర్జున్ గారు అయితే హీరోగా, పూజా హెడ్డే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి విష్ణువర్ధన్ గారి దర్శకత్వం వహించిన షేర్ షా మూవీ నుంచి జూబిన్ గారు ఆలపించిన రతన్ లంబయ్య అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా గారు అయితే హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే తనిష్క్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిజనర్స్, మరి మన థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు ఒక లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి బుజ్బాబ్ గారి దర్శకత్వం వహించిన ఉప్పెన మూవీ నుంచి జావేద్ గారు ఆలపించిన నీ కన్ను నీలే సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక వైష్ణవ్ తేజ్ గారు అయితే హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: లిజనర్స్, ఇవాళ మన తిన్మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే తిన్మార్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజలక్ష్మి.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 08816 7796 237295.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.